ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 17వ రోజు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. నిలయంలో సమయం 5:59 దాటి 40 సెకండ్లు అవుతుంది. 6 గంటలకు హిందీలో వార్తా ముఖ్యాంశాలు, తదుపరి 6:05 ఆంగ్లంలో వార్తా ముఖ్యాంశాలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. నిలయంలో సమయం 6:12 దాటి 30 సెకండ్లు అవుతుంది. మరి పక్షుల కిలకిలా రావాలు, చల్లని గాలి స్పర్శ, ఉదయించే సూర్యుడి కాంతి, ఇవన్నీ మన మనస్సుకు కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ప్రతి ఉదయం మన జీవితానికి ఒక కొత్త ఆశ, కొత్త ఆరంభాన్ని తీసుకొస్తుంది. ఈ అందమైన ఉదయాన్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ శుభోదయం తెలియజేస్తుంది మీ ఆజీ స్వాతి శరత్. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. నిలయంలో సమయం 6:13:10 అవుతుంది. మరి వందనంలో క్షేత్ర దర్శిని గురించి మాట్లాడుకోబోతున్నాము. దుష్ట శిక్షణ కోసం వివిధ అవతారాలను దాల్చిన మన జగజ్జనని అమ్మవారు, అంటే మనకు చాలా అవతారాలు ఉన్నాయి అమ్మవారివి కూడా, అలాంటి అవతారాల్లోనే సప్తశృంగి అమ్మవారి గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. చక్కని గీతం విందాం. గీతం తర్వాత సప్తశృంగి గురించి వివరాలు తెలియజేస్తాను.

మీరు వింటున్నారు వందనం. నేను మీ ఆర్జే స్వాతి శరత్. మరి వందనంలో భక్తి విశేషాలు కార్యక్రమంలో క్షేత్రదర్శిని గురించి మాట్లాడుకుంటున్నాం. క్షేత్రదర్శిలో సప్తశృంగి అమ్మవారి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. సప్తశృంగి అంటే ఏడు శిఖరాలు అని అర్థం. ఆ ఏడు కొండల మధ్య కొలువుదీరి ఉండడం వల్లనే ఆ అమ్మవారికి సప్తశృంగి మాతగా, సప్తశృంగి నివాసినిగా పేరు వచ్చిందనమాట. సప్త అంటే ఏడు, శృంగి అంటే కొండ శిఖరాలు. ఏడు కొండల మధ్యలో ఆ అమ్మవారు ఉండడం వల్ల ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది. మరి ఈ క్షేత్రం ఎక్కడ ఉంది ఏంటి అని అంటే, నాసిక్లోని కల్వన్ తాలూకాలో ఉండే ఈ ఆలయము 51 శక్తిపీఠాలలో ఒకటిగా

గుర్తింపు పొందడం ఎంతో విశేషం అన్నమాట. చాలా ఎత్తైన శిఖరం పైన ఉండే ఈ ఆలయాన్ని చేరుకోవడానికి భక్తులు దాదాపు 10 అడుగుల ఎత్తుతో, అంటే చాలా ఎత్తులో ఉంటారన్నమాట అమ్మవారు. ఒక 150 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి, ఘాట్ రోడ్ ఉంటుంది. దాని తరువాత అక్కడికి పైకి వెళ్ళడానికి మార్గం అనేది చాలా చాలా చాలా ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. అంటే అక్కడ మనకు ట్రైన్స్ లాగా ఉంటాయి, ఆ ట్రైన్స్ నుంచి మనం అక్కడికి లోపలికి వెళ్ళాక టికెట్ తీసుకొని ట్రైన్స్ లాగా అవి అప్వర్డ్ పైకి వెళ్తాయి, కిందికి వస్తాయి అన్నమాట. అది రోప్ వే అని అంటారు అక్కడ. ఆ ట్రైన్లో మనం వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. మరి అమ్మవారి రూపం ఎలా ఉంటుంది, అక్కడ ఎందుకు వెలిసారు, ఇవన్నీ విషయాలు నేను చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి మనమున్నాము క్షేత్రదర్శినిలో సప్తశృంగి అమ్మవారి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మరి ఇక్కడ అమ్మవారు ఎలా ఉంటారు అని అంటే, అమ్మవారి విగ్రహం దాదాపుగా 10 అడుగుల ఎత్తు ఉండి, వివిధ ఆయుధాలను ధరించిన అంటే 18 చేతులు కలిగి ఉండి, ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం కలిగి ఉంటుందన్నమాట. ఆ దేవి యొక్క విగ్రహం ఒక అందమైన ముక్కు పుడుకను ధరించి, ఆభరణాలను ధరించి, ఇంకా ఆమెకు ప్రతిరోజు అక్కడ అంటే అక్కడ ప్రతిరోజు పంతులు వాళ్ళందరూ అభిషేకం పూజలు నిర్వహించి, తర్వాత మొత్తం అమ్మవారి విగ్రహానికి అంటే ఒక శిలకు అమ్మవారు ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. కాస్త అంటే వంగి ఇలా చూస్తున్నట్టుగా ఉంటారు. ఆవిడ కళ్ళల్లో ఉగ్రరూపం కనిపించినా శాంతరూపం కూడా కనిపిస్తుందన్నమాట. అంతేకాకుండా ఆవిడకు పంచామృత అభిషేకం చేసిన తరువాత మొత్తము విగ్రహానికి మొత్తము, ఆ తర్వాత దేవి శరీరం అంతా సింధూరం అంటే కుంకుమ పువ్వు రంగు సింధూరం కలర్ ఉంటుంది కదా, ఆ సింధూరం అంతా పూస్తారనమాట. కాబట్టి అక్కడ అమ్మవారు మొత్తం ఆరెంజ్ కలర్లో ఉంటారనమాట, మొత్తం విగ్రహం మొత్తము. చూడడానికి మాత్రం చాలా చాలా చాలా చాలా బాగుంటారు అమ్మవారు. అంటే అలా చీర కట్టించి ఆభరణాలు పెట్టి ఆ ఆరెంజ్ కలర్లో ఉంటే అమ్మవారు చూడడానికి చాలా బాగుంటాయి. అమ్మవారి కళ్ళు తెల్లగా ఉండడము అంటే పిల్లల పట్ల తల్లికి ఉండే ప్రేమ కరుణ అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది అమ్మవారి యొక్క రూపం అన్నమాట. అంటే ఒక సహజ సిద్ధమైన రాతి కొండలలోనే అమ్మవారు వెలిసారు. మరి అమ్మవారు అక్కడ వెలియడానికి కారణం ఏంటి అంటే, పురాణాలు మనకు చాలా చాలా కథలు చెబుతూ ఉంటాయి. మరి అందులో భాగంగా అక్కడ అమ్మవారు వెళ్ళడానికి కూడా ఒక కథ ఉందన్నమాట. దాన్ని నేను మీకు వివరిస్తాను. అందుకంటే ముందుగా ఒక గీతాన్ని అయితే విందాం.

నిత్య సంతోషిణి గారు ఆలపించిన అమ్మ కరుణించమ్మ అంటూ ఒక చక్కని గీతానైతే విన్నారు కదా. మీరు వింటున్నారు వందనం. వందనంలో మనం క్షేత్ర దర్శినిలో సప్తశృంగి అమ్మవారి గురించి మాట్లాడుకుంటున్నాము. మరి నాసిక్ దగ్గరలో ఉన్న ఈ దేవాలయము పురాణం అంటే పురాణమైన పురాతనమైన టెంపుల్ అన్నమాట. ఆ యొక్క దేవాలయం

యొక్క స్థల పురాణం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అంటే ఒకసారి దక్షుడు ఒక యజ్ఞం చేస్తాడనమాట. అయితే ఆ యజ్ఞానికి తన కుమార్తె అయిన సతీదేవిని ఇంకా అల్లుడైన ఆ పరమశివుడిని ఆహ్వానించకుండానే ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. అయితే పిలవకపోయినా ఆ యజ్ఞానికి వెళుతుంది సతీదేవి, ఎందుకంటే తండ్రి కదా ఇంకా వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది కాబట్టి వెళ్తుందన్నమాట. అక్కడ తండ్రి చేతిలో అవమానం పొందిన అంటే ఆ సతీదేవి తండ్రి చేతిలో అవమానం పొందుతుందన్నమాట. ఆ అవమానాన్ని భరించలేక ఆవిడ అగ్నికి ఆహుతవుతారు. అయితే ఈ విషయం తెలిసిన పరమశివుడు సతీదేవి కోసము విలయ తాండవం చేయడం ప్రారంభిస్తాడనమాట. ఆ విలయ తాండవం అంటే శివుడి యొక్క మహాప్రళయం ఎట్లుంటుందో మనందరికీ తెలుసు. ఆయన ఎంత శాంతస్వరూపుడు అంత ఉగ్రస్వరూపుడు కూడా. మరి విలయ తాండవం చేయడం ప్రారంభించిన ఆ పరమశివుణ్ణి ఆపడము ఆ సమయంలో ఎవ్వరి వల్ల కాదు. అయితే ఆ సమయంలో విష్ణుమూర్తి శివుడిని శాంతింపజేసేందుకు అంటే శివుడు తాండవం ఎలా చేస్తున్నారంటే అగ్నికి ఆహుతి అయిన ఆ దేహం ఉంటుంది కదా, ఆ దేహాన్ని తన పైన అంటే తన పైన వేసుకొని అమ్మవారిని శివుడు తాండవం చేస్తున్నాడనమాట. అయితే ఆ సమయంలో శివుణ్ణి శాంతింపజేయడానికి ఏం చేయాలో అర్థం కాక విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి యొక్క శరీరాన్ని ఖండిస్తాడనమాట. ఆ సమయంలో అలా చేయడంలో ఆ అమ్మవారి యొక్క శరీర భాగాలు పలు ప్రాంతాల్లో పడ్డాయి, అవే మనకు శక్తిపీఠాలుగా ఉన్నాయి అని ఒక కథనం ద్వారా మనందరికీ తెలుసు. అయితే అందులో భాగంగా అక్కడ సప్తశృంగిలో అమ్మవారి యొక్క కుడి చేయి ఆ పర్వతం పైన పడింది అని పురాణ గాథలు మనకు చెబుతున్నాయన్నమాట. అంటే అక్కడ అమ్మవారి ఒక్కొక్క భాగం ఒక్కొక్క ప్రదేశంలో పడి అవే మనకు 18 శక్తిపీఠాలుగా మారాయి కదా, అందులో ఇది ఒకటి అన్నమాట. ఆ ప్రాంతంలో కుడి చేయి పడింది అని పురాణ గాథలు చెబుతున్నాయి. అయితే ఇది ఎలా ఉండగా మరొక పురాణ గాథ కూడా ఉంది, అదేంటో తెలుసుకుందాము. అంతకంటే ముందుగా చక్కని గీతాన్ని అయితే విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ಸಿರಿ ಪೇಂಟಿಂಗ್ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಹಿಮಾಯ.
1: ಮಾಟೈನಾ
2: ಪಾಟೈನಾ
1: ఏ చోటైన
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 నుండి 10 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

మీరు వింటున్నారు వందనం. నేను మీ ఆర్జే స్వాతి శరత్. మరి నిలయంలో సమయం 6:44 దాటి 20 సెకండ్లు అవుతుంది. మనం మాట్లాడుకుంటున్నాము సప్తశృంగి అమ్మవారి గురించి. మరి సప్తశృంగి అమ్మవారు మనకు ఎక్కడ ఉంది అంటే షిరిడి నగరానికి దగ్గరలో, ఇంకా నాసిక్ అంటే షిరిడి నుంచి అయితే దాదాపుగా 165 కిలోమీటర్ల దూరము, ఒక 2-3 గంటల ప్రయాణం అనమాట. నాసిక్ నుంచి అయితే ఒక 90 కిలోమీటర్ల దూరంలో, దాదాపుగా 60 నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉందన్నమాట. మరి ఈ ఆలయానికి చేరుకోవాలి అని అంటే భక్తులు అక్కడ మనకు మంచి సౌకర్యాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత గైడ్ చేయడానికి అందరూ కూడా ఉంటారట. మరి అమ్మవారి పురాణం అంటే ఎలా వెలిసారు అన్న కథనం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అందులో భాగంగా మరొక పురాణాల ప్రకారము అమ్మవారు అంటే ఏమంటారు, 9 నవరాత్రులు మహిషాసుర మర్దుని సంహరించడానికి అమ్మ

వారు అక్కడ కూడా ఉన్నారట. అంటే ఆవిడ యుద్ధం చేస్తూ చేస్తూ ఆ క్షేత్రంలో కూడా కొలువుదీరి ఉన్నారన్నమాట. అక్కడే కొండల్లో స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడే అమ్మవారు విగ్రహంగా ఒక రూపాన్ని దాల్చారు. ఆ విగ్రహాన్ని ఒక భక్తుడు చూడడంతో అందరికీ తెలిసిందట. మరి కాలక్రమేణ ఆ విగ్రహంని అక్కడ ఉన్న మరాఠా రాజులు అందరూ కలిసి అభివృద్ధి చేశారు అని ఇంకొక కథనం మనకు తెలియజేస్తుందన్నమాట. ఇక ఒకవైపు లోయ, మరోవైపు ప్రశాంతమైన ప్రకృతి అందాల మధ్య ఉండే ఆ సప్తశృంగి దేవాలయానికి వెళ్లేందుకు భక్తులు అక్కడ దాదాపుగా సుమారు 500 మెట్లు కూడా ఉన్నాయన్నమాట. ఆ మెట్లు ఎక్కాల్సి ఎవరైనా మెట్లు ఎక్కగలిగితే మెట్ల దారి ఉంటుంది, ఇంకా రోప్ వే కూడా ఉంటుందన్నమాట. ఆ రోప్ వే ఏర్పాటు చేసింది కూడా అక్కడ ఆలయానికి ఒక ట్రస్ట్ ఉంటుంది కదా, వాళ్లే చేశారు. ఆ మెట్లన్నీ ఎక్కి పైకి చేరుకునే భక్తులకు అంటే అక్కడ రోప్వే కానీ అది కానీ ఎక్కిన తర్వాత మనకు 2 అంతస్తుల్లో కనిపిస్తుందన్నమాట. దాని పైన పై అంతస్తులో జగజ్జనని అమ్మవారు, సప్తశృంగి అమ్మవారు నిలువెత్తు రూపంతో దర్శనమిస్తుంది. దాని తర్వాత మార్కండేయ శిఖరంగా పిలిచే మరో కొండను కూడా అక్కడ దర్శించుకోవచ్చు మనము. ఆ మార్కండేయ శిఖరం కూడా ఆ శిఖరం పైనే ఉంటుంది. అక్కడ దేవి మహత్యాన్ని రచించాడని మార్కండేయుల వారు మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట. ఇంకా అక్కడ అమ్మవారికి పూజలు ఎప్పుడు నిర్వహిస్తారు, ఎలా నిర్వహిస్తారు, వాటి గురించి మాట్లాడుకుందాము. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

కళ్యాణి మీనన్ గారు ఆలపించిన జగన్మోహన కృష్ణ అంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకున్నాం కదా. మీరు వింటున్నారు వందనం వందనంలో క్షేత్ర దర్శినిలో మనం సప్తశృంగి అమ్మవారి గురించి మాట్లాడుకుంటున్నాము. మరి అక్కడ అమ్మవారికి అంటే అమ్మవారికి అక్కడ మనకు ప్రతిరోజు కుంకుమార్చనలో అభిషేకాలు జరుగుతాయి, అంతేకాకుండా నవరాత్రుల్లో ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఇంకా చైత్ర మాసంలో శ్రీరామ నవమి నుండి మనకు 9 రోజులు అంటే శ్రీరామనవమి ఆ సమయంలో 9 రోజులు నవరాత్రులు కూడా జరుపుతారు. ఇంకా వసంత నవరాత్రులు కూడా అక్కడ చాలా ఘనంగా జరుపుకుంటారన్నమాట. అక్కడ భక్తులు అమ్మవారిని గనక దర్శిస్తే భయాలు తొలగిపోతాయని, కోరికలు నెరవేరుతాయని, కుటుంబంలో శాంతి ఐశ్వర్యం కలుగుతాయని గొప్ప నమ్మకము. మరి ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రజలు ఎక్కడెక్కడి నుంచో అంటే గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి అక్కడికి విచ్చేస్తూ ఉంటారు. ఇంకా శ్రావణ మాసంలో అక్కడ ప్రత్యేకంగా పూజలు కూడా జరుగుతాయి. అక్కడ అన్ని సౌకర్యాలు, అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారట. ఇంకొక ముఖ్య విషయం ఏంటి అని అంటే, కొన్ని కథనాల ప్రకారము అక్కడ ప్రతిరోజు అది అడవుల మధ్య కొండ పైన ఉంటుంది కదా, అంటే చుట్టూ సముద్రం కూడా ఉంటుంది, సముద్ర తీరంలో కొండలు చెట్లు ప్రాంతాల మధ్యలో ఆ ఆలయం ఉంటుందన్నమాట. ప్రతిరోజు రాత్రి ఒక పులి అమ్మవారి దగ్గర పడుకొని మళ్ళీ ఉదయం కాగానే అదంతా కదే వెళ్ళిపోతుంది అని కూడా కొన్ని పురాణాలు, కొన్ని కథనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయన్నమాట. ఇది సప్తశృంగి అమ్మవారి గురించి పూర్తి వివరాలు. విండోనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. నేను మీ ఆజీ స్వాతి శరత్. మరి స్టూడియో క్లాక్లో టైం 7 గంటలు దాటి 6:35 అవుతుంది. మరి 7 o'clock అయింది అని అంటే చాలు, మనందరికీ గుర్తొచ్చేది మన హెల్త్ విషయం అన్నమాట. అంటే ఎంత బిజీగా ఉన్నా, ఎంత వేగంగా కాలం మారుతున్నా కూడా మన జీవన శైలిలో చాలా విషయాలు కూడా ప్రతిరోజు మారుతూనే ఉంటాయి. కానీ కొన్ని విషయాలు మారకుండా మాత్రం అలానే ఉండవలసి ఉంటుంది. ఏంటి అవనంటే, ఎస్, మరి ఫిట్నెస్. ఫిట్నెస్లో మనం ఎప్పటికప్పుడు అంటే మారడము అంటే ఫిట్నెస్ చెయ్యాలి, ఆ చేసే పద్ధతులు అయితే మారాలన్నమాట. బట్ ఫిట్నెస్ చేయడం అనేది మాత్రం ఆపకుండా ఉండాలన్నమాట. ఎందుకు ఫిట్నెస్ అంత ఇంపార్టెంట్ అని అంటే, మనందరికీ తెలుసు ఫిట్గా ఉంటేనే కదా హెల్దీగా ఉంటాము. అండ్ ఎప్పటికప్పుడు మనం ఉండే బిజీ షెడ్యూల్లో అంటే మనకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకున్నట్లయితే మన ఆరోగ్యంగా ఉంటాము అండ్ చాలా చాలా హెల్దీగా యాక్టివ్గా కూడా ఉంటాము. మరి ఫిట్నెస్ అంటే ఏంటి, దాని గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సూపర్ ట్రాక్స్ అయితే వచ్చేస్తున్నాయి.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళికేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి. FM Rainbow 101.9.

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. మరి మన శరీరం ఒక దేవాలయం లాంటిది అని కూడా అంటూ ఉంటారు. ఎందుకు శరీరాన్ని దేవాలయము అని అంటారు అని అంటే, దాన్ని మనం అంత పవిత్రంగా అంత జాగ్రత్తగా ఉంచుకోవాలి అనమాట. దేవాలయం అంటేనే మనకు పవిత్రత ఉంటుంది కదా, అంత పవిత్రంగా ఉంచుకోవాలి. మన ఆరోగ్యము ఒక అంటే మనం హెల్దీగా ఉన్నాము అని అంటే మనకు ఒక ఆభరణం ఉంది అని అర్థమట. మరి ఆ ఆభరణాన్ని మనం ఎల్లవేళలా ఆభరణాలు అంటే షైన్ అవుతూ ఉంటాయి కదా, అలా షైనింగ్ ఉండాలి అంటే మనం కూడా హెల్దీగా ఉండాలన్నమాట.

కాబట్టి మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు ఫిట్గా ఉండాలి. ఫిట్గా ఉండడము అని అంటే ఎక్సర్సైజ్ చేసి ఏదో నేను స్లిమ్గా ఉన్నాను అని కాదనమాట. ఫిట్గా ఉండడము అని అంటే బరువు తగ్గడం మాత్రమే కాదు. చాలామంది ఫిట్నెస్ అనగానే వెయిట్ లాస్ అని అనుకుంటారు. అలా కాకుండా మన మనస్సు, మన శరీరము అన్నీ కరెక్ట్గా పనిచేయాలన్నమాట. ఆరోగ్యంగా ఉండాలి అండ్ ఎప్పటికప్పుడు మనకు ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలి. ప్రశాంతత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళలో ఉండేది ఏంటి అని అంటే స్ట్రెస్. ఈ స్ట్రెస్ నుంచి రకరకాలుగా తెలియని అనారోగ్య సమస్యలన్నీ మనకు వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా. అసలు ఇది స్ట్రెస్ నుంచి వచ్చిందా అని చాలా ఆశ్చర్యపోయేలా ఉంటాయన్నమాట కొన్ని డిసీజెస్ అయితే. సో అవన్నీ ఉండకుండా ఉండాలి అంటే ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ స్లీప్ ఇవన్నీ చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవ్రీడే ఒక 30 మినిట్స్ అన్న ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ చేయడము, జంక్ ఫుడ్కి అవాయిడ్ చేయడము, ముఖ్యంగా ఎక్కువ నీళ్ళని తీసుకోవడం. అంటే ఇప్పుడు సమ్మర్ కదా, నేను ఫుల్ వాటర్ తాగుతున్నాను అని అనుకుంటారు. అంటే ఏ సీజన్ అయినా సరే, సమ్మర్లో అయినా వింటర్లో అయినా రెయినీ సీజన్లో అయినా ఎనీ సీజన్ మనం మినిమం 3 to 4 లీటర్స్ వాటర్ని అయితే తీసుకోవాలి. అండ్ స్లీప్ అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ స్లీప్ ఎంత ఇంపార్టెంటో, స్లీప్ లేకపోతే నెక్స్ట్ డే ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయో అది చాలా చాలా ఘోరంగా అంటే భయంకరంగా ఉంటుందన్నమాట కొంతమందికి అయితే. కొంతమంది స్లీప్లెస్ నైట్స్ ఉన్నా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు మరి, బట్ ఆ దాని ఎఫెక్ట్ తర్వాత చూపిస్తుంది మనకు. సో స్లీప్లెస్ నైట్స్ అనేది అస్సలు ఉండకూడదు. సో మామూలుగా యోగా, వాకింగ్, సైక్లింగ్ ఇవన్నీ చేస్తూ ఉండాలి. వీటన్నింటితో పాటు ముఖ్యంగా మనము తీసుకునే ఫుడ్డే మనకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఏమంటారు, వీటిని ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి ప్రేమ కథా చిత్రం నుంచి రాజేష్ గారు అండ్ అనురాధ శ్రీరామ్ గారు పాడిన దేవుడు కరుణిస్తాడని వరమును కురిపిస్తాడని సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో ద జీవితం రంగలమయం. స్టూడియో క్లాక్ లో సమయం 7:37 దాటి 25 సెకండ్లు అవుతుంది అన్నమాట. మరి ఈ సమ్మర్ ని బీట్ చేయడానికి మనం రకరకాల ప్రయత్నాలు అన్ని చేస్తూ ఉంటాం కదా. అటు మార్కెట్లో దొరికేవి కానీ ఇంట్లో కొన్ని చిన్న చిట్కాలు పాటించడము, అండ్ మనం డిహైడ్రేట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. మరి ప్రకృతి మనకు ఇచ్చిన అద్భుతమైన వరం కొన్ని రకాల ఫ్రూట్స్ అన్నమాట. అందులో ఈ యాపిల్ కాదండి, ఐస్ యాపిల్. ఎస్, మరి ఈ సమ్మర్లో ఈ ఐస్ యాపిల్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? నేను చెప్పేస్తాను, కంగారు పడకండి. మరి ఐస్ యాపిల్ అంటే మనకిప్పుడు ప్రస్తుతం దొరుకుతున్న తాటి ముంజలు అన్నమాట. ఈ తాటి ముంజలు అంటే రుచితో పాటు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయి అని అంటే, ఆ సీజన్ కదా, దొరుకుతున్నాయి కదా మార్కెట్లో, కొనుక్కొని తినేస్తే అయిపోతుంది, ఒక పని అయిపోతుంది అని అనుకున్నట్లు కాదనమాట. దాని గురించి తెలిస్తే కనుక ఎవ్రీడే ఈజీగా తినేస్తారనమాట మీరు. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, హెల్త్కి అది చాలా మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం, నేనైతే లేట్ చేయకుండా చెప్పేస్తాను. బట్ సూపర్ ట్రాక్ విన్న తర్వాత వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ರೇನ್ಬೋ 101.9. యమహానగరి అని అంటూ సూపర్ సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. మరి స్టూడియో క్లాక్లో టైమ్ 7:45 దాటి 30 సెకండ్లు అవుతుంది. మనం మాట్లాడుకుంటున్నాము ఐస్ యాపిల్. ఐస్ యాపిల్ అంటే ఏంటో అని అనుకోకండి, తాటి ముంజలు అన్నమాట. మనకి ఇప్పుడు మార్కెట్లో చాలా

అలా చాలా దొరుకుతూ ఉన్నాయి కదా. ఇది వేసవిలో దీన్ని కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనల్ని డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్గా ఉంచి మంచి చల్లదనాన్ని ఇస్తుందన్నమాట. అంటే శరీరం మనకిప్పుడు ఈ సమయంలో అంటే మంచి హీట్ ఉన్న సమయంలో ఎప్పుడంటే అప్పుడు డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది తెలియకుండా, కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. ఎండలో చెమట ఎక్కువగా రావడము, లేకపోతే శరీరంలో నీరు తగ్గిపోయినట్లు, అలసటగా అయిపోయినట్లు అనిపించినప్పుడు ఈ ఐస్ యాపిల్ని కనుక మనం తిన్నట్లయితే వెంటనే మనకు డీహైడ్రేషన్ అవ్వకుండా హైడ్రేటెడ్గా అవుతుందన్నమాట. ఇంకా మన డైజెషన్కి కూడా చాలా చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. కడుపు మంటను తగ్గిస్తుంది, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఇంకా ఇందులో ఉండే అంటే షుగర్స్, లైట్ షుగర్ ఉంటుందన్నమాట, అది మనకు వెంటనే ఎనర్జీనిస్తుంది. షుగర్ పేషెంట్స్ దీన్ని ఎక్కువగా తీసుకోకూడదు అని అనుకుంటారు, కానీ అంటే మరీ ఓవర్గా తినొద్దు, లిమిటెడ్గా తినాలి. ఏదైనా లిమిటెడ్గా తీసుకుంటేనే మంచిగా ఉంటుంది కదా మన హెల్త్కి. అంతేకాకుండా స్కిన్కి, ముఖ్యంగా స్కిన్కి మాత్రం ఇది సూపర్బ్గా వర్క్ చేస్తుందన్నమాట దీన్ని తీసుకు. ఎందుకంటే స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటే ఆటోమేటిక్గా స్కిన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, ర్యాషెస్ రాకుండా ఉంటుంది, చూడ్డానికి ఫ్రెష్గా కూడా ఉంటుంది అన్నమాట. ఇంకా ఐస్ యాపిల్ ఉంటుంది కదా, దాన్ని కాస్త గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసి ఫేస్కి అప్లై చేసినట్లయితే ఫేస్కి ఉండే యాక్నీ అనేది కూడా పోతుందట. ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే బోల్డ్ అనే బెనిఫిట్స్ ఉన్నాయి. మరి అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే విందాం. అంతకంటే ముందుగా మనకు కూడా బోల్డ్ అని వాట్సాప్ మెసేజెస్ అయితే వచ్చాయి. యాజ్ యూజువల్ బీవీరావు గారు, నవత గారు అండ్ శోభారాణి గారు, ఇలా మెసేజెస్ అయితే చాలా చాలా వచ్చాయి. అందరూ గుడ్ మార్నింగ్ మెసేజెస్ చెప్పారు. మీకు కూడా వెరీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అండ్ మెరుగు మధు గారు మెసేజ్ చేశారు, వివేక్ బర్త్డే అంట, మరి వివేక్కి హ్యాపీ బర్త్డే చెప్పమన్నారు. మీకు వివేక్కి వెరీ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే ఫ్రమ్ ఎఫ్ఎం రెయిన్బో. అండ్ ఇంకా మనకు మెసేజెస్, గుడ్ మార్నింగ్ మెసేజెస్ అయితే చాలానే వచ్చాయి, నేమ్ అయితే మెన్షన్ చేయలేదు. మరి మీ అందరికీ కూడా మరొక్కసారి గుడ్ మార్నింగ్ చెప్పేస్తుంది మీ ఆర్జే స్వాతి శరత్. వీటనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయ. మరి శివాని ఉమేష్ యార్పల్ సైనిక్పురి నుంచి కూడా గుడ్ మార్నింగ్ స్వాతి గారు అని మెసేజ్ చేశారు. మీకు కూడా హ్యాపీ హ్యాపీ హ్యాపీ మార్నింగ్ అనమాట. తనకి ఐస్ యాపిల్ అంటే చాలా ఫేవరెట్ అంట. ఐస్ యాపిల్ని ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు, నాకు కూడా చాలా చాలా ఇష్టం. ఎందుకంటే చాలా టేస్టీగా సాఫ్ట్గా ఇలా తీసుకోగానే అలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఎస్, సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం. ట్రాక్ తర్వాత దాని గురించి ఇంకా విషయాలు నేను చెప్పేస్తాను.

ఎస్, మనం మాట్లాడుకుంటున్నాము ఐస్ యాపిల్ తాటి మంజలు, అంటే పామ్ ట్రీ అని అంటారు కదా. పామ్ ట్రీ అని అంటే అదొక చెట్టు ఉంటుంది కదా, తాటి చెట్టు. ఆ తాటి చెట్టులో ఒక పెద్ద పండు టెంకాయలాగా ఉంటుందన్నమాట, అందులో ఇవి ఉంటాయి. ఇది వేసవిలో మనకు సహజంగా చల్లదనాన్ని అందిస్తాయన్నమాట. ఈ ఐస్ యాపిల్లో తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల వెయిట్ లాస్కి చాలా చాలా చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. అంతేకాకుండా ఇందులో వైటమిన్ ఏ, బిసి, మినరల్స్, పొటాషియం, ఐరన్, జింక్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇందులో వాటర్ కంటెంట్ దాదాపుగా 80 నుంచి 90% వరకు వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. ఇంకా చెప్పాలి అని అంటే ఇది న్యాచురల్ ఓఆర్ఎస్ లాగా మనకు పనిచేస్తుంది అన్నమాట. అంటే డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి. ఇంకా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల షుగర్ పేషెంట్స్కి కూడా ఇది లిమిటెడ్గా తినడం వల్ల ఏమీ జరగదు అన్నమాట. అంటే అంత డేంజర్ అనేది ఏమీ ఉండదు. ఇంకా ఇందులో ఉండే అంటే ఫైబర్ వల్ల మనకు డైజెషన్ అనేది చాలా బాగా అవుతుంది. ఇంకా మజిల్ రిలాక్సేషన్కి కూడా యూజ్ అవుతుంది, హార్ట్ హెల్త్కి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ఫ్రూట్ని, అంటే ఈ ఐస్ యాపిల్ని, ఈ తాటి ముంజలని మనము ఈ సీజన్లో ఖచ్చితంగా తీసుకోవాలి. బట్ బాగున్నాయి కదా అని చెప్పేసి ఎక్కువగా తీసుకున్నట్లయితే జలుబు చేసే అవకాశం కూడా ఉంటుందట. కాబట్టి ఏ ఫుడ్ అయినా సరే ఎంత లిమిట్లో తినాలి.

అంతే తినాలి. సో ఈ సమ్మర్ సీజన్లో మనము వేడి తాపాన్ని తట్టుకోలేక ఏ వంట అవి తింటూ ఉంటాం. అలా కాకుండా ఏది హెల్త్కు మంచిదో దాన్నే తీసుకున్నట్లయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏమంటారు? సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం. ట్రాక్ తర్వాత 8 గంటలకు వార్తా ముఖ్యాంశాలు, వార్తా ముఖ్యాంశాల అనంతరం మళ్ళీ నేనైతే మాట్లాడేస్తాను. ఎస్, మరియు మళ్ళీ ఇంకా వాట్సాప్ మెసేజెస్ కూడా వచ్చాయి. మనకు అర్ణికా చందు మెసేజ్ చేసింది, హ్యాపీ మార్నింగ్ అక్క అని. అండ్ వాళ్ళ నానమ్మ తాతయ్య మ్యారేజ్ యానివర్సరీ అంట. ఇంకా మనకు యశిక, తన్మయ్, ద్యుతిశ్రీ, సాయిశ్రీ, సూర్యన్ సాయి కూడా మెసేజ్ చేశారు. ఈరోజు వాళ్ళ అమ్మ ఇంకా అత్త అయిన మానస బర్త్డే అంట, విషెస్ చెప్పమని. మరి హ్యాపీ హ్యాపీ బర్త్డే టు మానస గారు, విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్డే అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ మెసేజ్. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం.

స్టూడియో క్లాక్ల సమయం 7:59 దాటి 35 సెకండ్లు అవుతుంది. 8 గంటలకు వార్తా ముఖ్యాంశాలు వింటారు. మీరు వింటున్నది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టును త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కోరారు. నిన్న ఢిల్లీలో ఖట్టర్ను కలిసి 7 కారిడార్లతో కూడిన డిపిఆర్ను ఇప్పటికే సమర్పించామని గుర్తు చేస్తూ వినతిపత్రం అందజేశారు. ఈ ప్రాజెక్టును త్వరగా ఆమోదించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వరంగల్ రైతు

డిక్లరేషన్ హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసగించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు విమర్శించారు. రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ పంట కొనుగోళ్లు చేపట్టకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల రుణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు చేస్తున్న ఆరోపణలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోసిపుచ్చారు. మార్క్ఫెడ్ ప్రభుత్వ సంస్థనని, ధాన్యం సేకరణలో ఇది కీలకమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కాకుండా ప్రస్తుతం తరుగు పేరుతో కిలో కోత పెట్టిన మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలే తమ ప్రాధాన్యమని పేర్కొన్నారు. మంత్రి సీతక్క దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణ చేపట్టిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్మార్ట్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ జూన్ 7కు వాయిదా వేసింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి తిరుచానూర్ తిరుపతికి ఈ నెల 10న 07

నిన్న రాత్రి ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో 33 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ను సన్ రైజర్స్ హైదరాబాద్ చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు సాధించింది. ఇక 20 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్లు నష్టపోయిన పంజాబ్ కింగ్స్ 202 పరుగులు మాత్రమే సాధించి ఓటమిని మూట కట్టుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 9 గంటలకు వింటారు.

0: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.
1: FM Rainbow 101.9.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రాగల మాయా. మరి న్యూస్ హెడ్లైన్స్ తర్వాత సూపర్ ట్రాక్ విన్న తర్వాత చిన్న కమర్షియల్ స్పాట్ విన్న తర్వాత ఇన్ని విన్న తర్వాత అంటూ ఉంటే ఇక బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది అని నాకైతే గుర్తుకొచ్చేస్తుంది. ఎందుకు అంటే ప్రిపరేషన్ టైంలో ఉంటారు, మరి ప్రిపేర్ చేసేటప్పుడు చాలా రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. సరే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది, లంచ్ అయితే అయిపోతుంది, ఇంకా మరి స్నాక్స్ టైంకి వచ్చేసరికి పిల్లలకి ఏం చేసి పెట్టాలి అన్న ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి చాలా పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకంటే వాళ్ళు అడిగే రకరకాల రెసిపీస్ మనందరం చెయ్యాలి అని అంటే హమ్మయ్య అని అనిపిస్తుంది. మరి నేనైతే

మంచ్ ఈజీ స్నాక్ ఈరోజు చెప్పాలి అని అనిపించింది నాకు కూడా, మరి చెప్పేస్తాను. అందుకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే విందాం. ట్రాక్ తర్వాత అంటే మీ అందరికీ తెలిసిందే, బట్ దానికి ఒక చిన్న హిస్టరీ ఉందన్నమాట, దాంతో పాటు నేను చెప్పేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయ్యా.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి నేనైతే ఒక మంచి స్నాక్ రెసిపీ చెప్పేస్తాను అన్నాను కదా, ఇది చాలా చాలా చాలా ఈజీ రెసిపీ. అండ్ దీనికి వితౌట్ ఫ్లేమ్, అబ్బా ఫ్లేమ్ లేకుండా రెసిపీస్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా. వితౌట్ ఫ్లేమ్, వితౌట్ ఆయిల్ రెసిపీస్ అంటే ఎంత హ్యాపీగా ఉంటుందో, వినడానికే హ్యాపీగా ఉంటుంది, తింటే ఇంకెంత హ్యాపీగా ఉంటుందో కదా. ఎస్, మరి దీని పేరు వచ్చేసి జూల్ మురి. జూల్ మురియా ఇదేంటి అని అనుకుంటున్నారా? అదేంటో నేను చెప్పిన తర్వాత ఆహా ఇదేనా మాకు అందరికీ తెలుసులే అని అనుకునే వాళ్ళు చాలా చాలా మంది ఉంటారనమాట. మరి ఈ రెసిపీ ఎందుకు చెప్తున్నానంటే దీనికి ఒక చిన్న హిస్టరీ కూడా ఉందన్నమాట, అది కూడా చెప్పేస్తాను, కాబట్టే నేను దీన్ని చూస్ చేసుకున్నాను. మరి జూల్ మురి అంటే ఏంటి అని అంటే, జూల్ అంటే కారం లేదా స్పైసీ అనమాట, ఇక మురి అంటే మనందరికీ తెలుసు మురుమురాలు అని. సో ఈ జూల్ మురికి ఎందుకింత ఫేమస్, ఎందుకింత ప్రాముఖ్యత ఉంది అని అంటే, ఓల్డ్ చాలా చాలా ఓల్డ్ డేస్లో కలకత్తా వీధుల్లో చిన్న చిన్న వ్యాపారస్తులు లేకపోతే అందరూ ఉంటారు కదా, సైనికులు, వీళ్ళంతా ఈ ఏమంటారు ఇది ఈ ఫుడ్ని చిన్న చిన్న బుట్టల్లో మసాలాలు తీసుకొని అక్కడ అమ్మడం స్టార్ట్ చేశారనమాట. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ ఆహార పదార్థము చాలామందికి తెలియకుండానే ఫేవరెట్ ఫేవరెట్ ఫేవరెట్ రెసిపీగా మారిపోయింది. మరి ఇది ఏ రకంగా యూజ్ అయింది, ఎవరికి యూజ్ అయింది అని అంటే, ఎవరైతే ఫుడ్ తీసుకోవడానికి అంటే ఫుడ్ కొనుక్కోవడానికి, ఫుడ్ తినడానికి కష్టపడుతూ ఉంటారో వాళ్ళకి, ఇంకా సోల్జర్స్ సైనికులు ఉంటారు కదా, అంటే ఫుడ్ని వాళ్ళు తీసుకోలేని వాళ్ళు, తయారు చేసుకోలేని లేకపోతే కొనలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది చాలా చాలా బెనిఫిట్ అయిందంట. రైల్వే స్టేషన్స్లో, బీచెస్ దగ్గర, స్ట్రీట్స్లో, ఇదంతా ఎక్కడ చూసినా చాలామంది ప్రాణాలను కూడా కాపాడిందట ఇది. అంటే యుద్ధాలు జరిగే సమయంలో సైనికులకి ఫుడ్ అనేది దొరకడం చాలా కష్టంగా ఉంటుంది కదా, అలాంటి సమయంలో ఈ ఫుడ్ ఎంతోమంది ప్రాణాలను కాపాడి ఆకలిని తీర్చి వాళ్ళ బాధను కూడా తీర్చిందట. అందుకే కోల్కతాలో ఈ ఫుడ్ అనేది చాలా చాలా ఫేమస్ అన్నమాట. మరి దీనికి కావలసిన పదార్థాలు ఏంటి, దీన్ని ఎలా తయారు చేయాలో కూడా మీ అందరికీ తెలియాలి కదా. మీ అందరికీ తెలుసు అనుకోండి, బట్ నా స్టైల్లో నేనైతే ఒక్కసారి చెప్పేస్తాను, బట్ సూపర్ ట్రాక్ విన్న తర్వాత చెప్పేసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి స్టూడియో క్లాక్లో సమయం ఎంత అవుతుంది అని అంటే, ఆల్రెడీ నేను చెప్పే టైంకి 8 అయిపోయింది, ఇప్పుడు రెసిపీ చెప్పే టైంకి 8:20 క్రాస్ అయిపోయింది అనమాట. మరి ఇక లేట్ చేయకుండా చెప్పిస్తాను. అందుకంటే ముందుగా చిన్న కమర్షియల్ స్పాట్ అయితే విందాం, స్పాట్ తర్వాత సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.
2: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीनॉ और न्याय बंधु

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఎస్, మరి ఈ జూల్మురి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు టకటకా చెప్పేస్తాను. నేనైతే మీరు నోట్ చేసేసుకోండి. మురుమురాలు అంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో వీటిని ప్యాలాలు అని కూడా అంటారు కదా. ఈ ప్యాలాలు వచ్చేసి ఒక 3 కప్పులు తీసుకోవాలి. అందులో మనకు సన్నగా చిన్నగా చాప్ చేసిన ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, టేస్ట్ కోసం కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా, ఇంకా క్యారెట్. మీకు ఏవైనా వెజిటబుల్స్ కావాలి అంటే అలా అని చెప్పేసి అన్నీ వేయొద్దు. లైట్గా ఏవైనా వెజిటబుల్స్ కావాలి అంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వేరుశనగలు అక్కడక్కడ క్రంచీగా తగులుతూ ఉంటాయి కదా, చాట్ మసాలా, కారపొడి, ఉప్పు, నిమ్మరసం. ఇంకా ముఖ్యంగా ఇందులో ఉండే ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏది అని అంటే సేవ్ లేదా మిక్చర్ అనమాట. ఇది కూడా ఈ సేవ్ అండ్ మిక్చర్ ఉంటుంది కదా, ఇది అండ్ పల్లీలు అక్కడక్కడ మనకు ఏమంటారు క్రంచీగా ఉండడానికి ఇవి యూజ్ అవుతాయి అనమాట. మరి దీన్ని ఎలా చేయాలి అని అంటే ఒక పెద్ద సైజ్ బౌల్ తీసుకోవాలన్నమాట. ఆ బౌల్లో మరమలారు అన్నీ వేసేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, చాలా తక్కువ క్వాంటిటీలో పుదీనా వేసేసి అందులో పల్లీలు, చాట్ మసాలా, ఉప్పు, కారం వేసి ఇవన్నీ వేసేసి బాగా కలపాలన్నమాట. ఆ మిక్సింగ్ చేసే ప్రాసెస్ కూడా చాలా బాగుండాలి, అన్నీ కలవాలి కాబట్టి. అందులో లైట్గా నిమ్మరసం, ఇంకా టేస్ట్ కోసం కొంచెం లైట్గా నూనె కూడా, ఆవ నూనె ఏదన్న టేస్ట్ కోసం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ చేసిన తర్వాత పైన కాస్త సేవ్ యాడ్ చేసుకొని తిన్నట్లయితే అసలు ఈ జూల్మురి ఉంటుంది క్రిస్పీగా, టేస్టీగా, చాలా చాలా సూపర్ టేస్ట్తో ఉంటుంది అన్నమాట. మీ ఇందాకే చెప్పాను కదా దీనిలో అంత స్పెషల్ ఏంటి అని అంటే అసలు తక్కువ ఖర్చుతో తయారయ్యే మంచి స్నాక్ అనమాట, హెల్దీ అని కూడా చెప్పొచ్చు. అంతేకాకుండా ఇందులో మనకు కారం, పులుపు, క్రంచీ అన్నీ ఉంటాయి కాబట్టి ఇది కలకత్తా, బెంగాల్, అక్కడ ఆ స్ట్రీట్స్లో చాలా చాలా ఫేమస్. అఫ్ కోర్స్ ఇప్పుడు మనకు కూడా ఇక్కడ దొరుకుతుంది, మనం కూడా ఫ్యాన్స్ అయిపోయామనుకోండి. దీన్ని డిఫరెంట్ స్టైల్స్లో చేసుకుంటారు, బట్ ఒకప్పుడైతే చాలా ఇయర్స్ బ్యాక్ ఇది ఎంతోమంది ఆకలిని తీర్చిన ఫుడ్గా ఇది మంచి పేరునైతే సంపాదించుకుందట. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి.

ఈ హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో రెయిన్బోతో జీవితం రంగుల మాయమ్మారి ఖడ్గ మూవీ నుంచి సుమంగళి గారు ఆలపించిన నువ్వు నువ్వు నువ్వే నువ్వు సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరియు స్టూడియో క్లాక్లో సమయం 8:39:45 అవుతుంది. మరి ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికే ఇంకా ఫ్రూట్స్లో ఎవ్రీగ్రీన్ మ్యాంగో, మనకు మ్యాంగో మార్కెట్లో చాలా రకాలుగా దొరుకుతూ ఉంటాయి కదా, మరి అది ఒరిజినలా కాదా, అంటే పెస్టిసైడ్స్ వేసి పండించారా లేకపోతే ఎలా అనేసి చాలా మామిడి పండ్లకు మార్కెట్లో కాల్షియం కార్బైడ్ అనేది కెమికల్ని కలుపుతున్నారట. దాంతో అంటే ఆ కెమికల్ ద్వారా అది త్వరగా మాగిపోయి మనకు మంచి ఎల్లోయిష్ రంగులో వచ్చేస్తుంది అన్నమాట. సో దీన్ని మనము అంటే న్యాచురల్గా పెరిగిందా, న్యాచురల్గా అది పండిందా లేకపోతే ఎలా పండింది అని తెలుసుకోవడానికి కొన్ని టెస్టులు అయితే వచ్చేస్తున్నాయి. మరి కొన్ని కొన్ని మ్యాంగోస్ని మనము స్మెల్ చూసి, ఒకటే అంటే కొంచెం రంగు చూసి అండ్ స్మెల్ చూసి, కొంతమంది టచ్ ద్వారా కూడా కనుక్కుంటారనమాట. ఇంకా కట్ చేస్తే కొంతమంది చెప్తారు అండ్ టేస్ట్ చూసి అందరం చెప్పేస్తాము, అలా ఉంటుందన్నమాట. ఇంకొంతమంది వాటర్ టెస్ట్ కూడా చేస్తూ ఉంటారనమాట. న్యాచురల్ పండు అయితే కనుక సాధారణంగా మనం వాటర్లో వేయగానే అది మునిగిపోతుంది, అండ్ కెమికల్ ఫ్రూట్ అయితే కొన్నిసార్లు తేలుతూ ఉంటుందన్నమాట. ఇది ఒక టెస్ట్. అండ్ ఇప్పుడు మనకు మార్కెట్లో అంటే బాగా వినిపిస్తుంది ఈ టెస్ట్, మ్యాంగోస్ ఫ్రెష్షా కాదా అని తెలుసుకోవడానికి. ఆ టెస్ట్ ఏంటో నేను చెప్పేస్తాను, బట్ మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మయం. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, ట్రాక్ తర్వాత ఆ టెస్ట్ ఏంటో నేను చెప్పేస్తాను.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 నుండి 10 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: FM Rainbow 101.9. ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగలమయ. మరి మనం మాట్లాడుకుంటున్నాము మ్యాంగోని, అంటే అది కెమికల్తో పండిందా లేకపోతే కెమికల్తో దాన్ని కాయ నుంచి పండుగా మార్చారా లేకపోతే న్యాచురల్గా అయిందా అన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాము. చెప్పాను కదా అందులో కాల్షియం కార్బైడ్ అనేది ఉంటుంది. దాన్ని టెస్ట్ చేయడానికి ఇప్పుడు చాలా మనకు వినిపిస్తుంది, చాలామంది టెస్ట్ కూడా చేశారట. ఏంటి అంటే లెమన్, ఒక లెమన్ని హాఫ్గా కట్ చేసి ఆ లెమన్ని మ్యాంగో పైన, అంటే పైన అది ఉంటుంది కదా బ్లాక్ది, దానిపైన మంచిగా ఇట్లా రబ్ చేయాలన్నమాట. రబ్ చేసినప్పుడు మనకు ఒక లావెండర్ కలర్లో లేకపోతే పర్పుల్ కలర్లో ఒకటి కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆ కెమికల్ కనుక రిలీజ్ అయింది అంటే అది కెమికల్స్తో పండించారు, కెమికల్స్తో దాన్ని ఏమంటారు ఏమంటారు దాన్ని అంటే రిప్ చేశారు అంటారు కదా. కాయ నుంచి పండుగ మార్చడానికి కొంత టైం ఉంటుంది, ఆ గ్యాప్ ఉంటుంది కదా, అలా చేశారు అని తెలుస్తుంది. ఒకవేళ మనం ఆ టెస్ట్ చేసినప్పుడు లెమన్ది రబ్ చేసినప్పుడు నార్మల్గానే ఉంది అని అనుకోండి, ఇది నార్మల్గా న్యాచురల్గా పండింది, న్యాచురల్గా ఇది ఎలాంటి కెమికల్స్తో లేదు అని మనకు తెలిసిపోతుంది అన్నమాట. మనం ముఖ్యంగా పండ్లు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే మంచి ఇట్లా బ్రైట్ కలర్లో చాలా చూడ్డానికి అబ్బా ఇట్లా చూడగానే తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటి వాటినైతే మనము అసలు చూస్ చేసుకోకూడదు. వాటిని చూస్ చేసుకునే ముందు కొంచెం కేర్ఫుల్గా ఆలోచించి చూస్ చేసుకోవాలి. ఇంకా మ్యాంగోస్ తెచ్చిన తర్వాత వాటిని వాటర్లో కూడా అట్లీస్ట్ ఒక 2 to 3 hours నానబెట్టాలి, శుభ్రంగా కడుక్కోవాలన్నమాట, శుభ్రంగా వాష్ చేసిన తర్వాతనే తినాలి. ఇంకొక ముఖ్యమైనది ఏంటి అంటే కట్ చేసిన తర్వాత కాసేపు దాన్ని అలా గాలిలో పెట్టాలన్నమాట. ఏదైనా కెమికల్ స్మెల్ కానీ కెమికల్స్ ఉంటే వెళ్ళిపోవడానికి కొంతవరకు అవకాశం ఉంటుందట. సో మరి ఇంట్లోనే మనం వాటిని మాగబెట్టుకోవాలి అని అంటే కనుక న్యూస్ పేపర్లో చుట్టి పెట్టినట్లయితే ఒక 2 to 3 days అది న్యాచురల్గానే పండిపోతుంది. సో ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, బట్ వాటిని చూడగానే తినాలి తినాలి అనిపిస్తుంది కదా. ఈ చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయిపోయి తినేస్తే హెల్తీగా ఉంటాము, హ్యాపీగా ఉంటాము. ఏమంటారు, వింటనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. చిన్న కమర్షియల్ స్పాట్ వస్తుంది, స్పాట్ తర్వాత ఎస్పి చరణ్ గారు అండ్ ఉష గారు పాడిన ప్రియతమా ఓ ప్రియతమా ఈ మౌన రాగాలని అంటూ సాంగ్ అయితే వచ్చేస్తుంది.
1: Admissions are open at Bankatlal Bhadruka College for Information Technology, Kachiguda, Hyderabad. Courses offered are BSc in Computer Science, Data Science, AIML with Maths, Stats and Electronics combinations. For admissions, contact 9493654471 or visit www.bbcit.co.in. Limited seats, so be the first one to register.
0: FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర యువత నైపుణ్యాభివృద్ధి, విదేశీ ఉపాధిపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఇజ్రాయెల్ ప్రతినిధితో చర్చించారు. ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో ఉద్యోగాల కోసం గతంలో నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ప్రస్తుతం తుది పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. 1200 మందికి పైగా కార్మికులకు అక్కడ అవకాశాలున్నాయని, అర్హులైన అభ్యర్థులను త్వరలో ఎంపిక చేస్తామని మంత్రి వివరించారు. రాష్ట్ర మాజీ డీజీపీ బి శివధర్ రెడ్డి నిన్న హైదరాబాద్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. శివధర్ రెడ్డి 3 ఏళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. బాధ్యతలు స్వీకరించాక లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతూ ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం ఐసెట్ ట్రయల్ అనుకునే వారికి ఉచితంగా ఐసెట్ కోచింగ్ మాడ్యూల్ కళాశాల విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. www.cceets.info వెబ్సైట్లో ఈ మాడ్యూల్ ఉందని, దాన్ని విద్యార్థులు వినియోగించుకునేలా కళాశాలల అధ్యాపకులు అవగాహన కల్పించాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన తెలిపారు. రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్మన్గా కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు కూరపాటి వెంకటనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచిరాజుపల్లికి చెందిన ఆయన కేయూలో ఆర్థిక శాస్త్రం ఆచార్యులుగా పనిచేసి 13 ఏళ్ల క్రితం పదవీరమణి పొందారు. మూసీ నదీ పరివాహక ప్రాంత అభివృద్ది సంస్థకు 375 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ

మంత్రి మెల్విన్ బోవాతో సమావేశమయ్యారు. 9వ జాయింట్ కమిషన్ సమావేశంలో భాగంగా ఇరు దేశాల ప్రతినిధులు భారత్ సురీనామ్ సంబంధాలపై చర్చలు జరిపారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు న్యూఢిల్లీలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజీలో 40 ఏళ్లు పైబడ్డ కార్మికుల కోసం దేశవ్యాప్త వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం ప్రారంభిస్తారు. ఈరోజు లక్నోలో భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకైనా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వినవచ్చు.

0: తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాయుధ దళాల శౌర్య పరాక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. భారత్పై దాడి చేసిన వారికి సైన్యం ధీటుగా సమాధానమిచ్చిందని, వారి విజయం పట్ల ప్రతి భారతీయుడు గర్విస్తున్నారని పేర్కొన్నారు. సైనికుల పట్ల గౌరవ సూచకంగా సామాజిక మాధ్యమాల్లో తమ డిస్ప్లే పిక్చర్స్ మార్చుకోవాలని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ భారత సాయుధ దళాల అజేయ శక్తి నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ మిషన్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా దళాల పరాక్రమానికి ఆయన వందనం చేశారు. నిఘావర్గాల చాకచక్యం, రాజకీయ దృఢ సంకల్పంతో సరిహద్దుల ఆవలి ఉగ్రవాదాన్ని తుదముట్టించిన చారిత్రాత్మక దినంగా దీన్ని అభివర్ణించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రజల తీర్పు గౌరవిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తాము అడ్డుపడవమని, మరో ఎన్నిక గాని లేదా రాజ్యాంగ సంక్షోభం కానీ కోరుకోవట్లేదని స్పష్టం చేశారు. అలాగే అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రచారం ఖండించారు. కేరళలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకునేందుకు నేడు తిరువనంతపురంలో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో 140 స్థానాలకు గాను 104 సీట్లు గెలుచుకున్న యుడిఎఫ్

కూటమి. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చెన్నై నుంచి తిరిగి రాగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంప్రదించనున్నారు. ప్రస్తుతం గవర్నర్ తమిళనాడు అదనపు బాధ్యతల్లో భాగంగా చెన్నైలో ఉన్నారు. వరిధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతున్నందున రవాణాకు అవసరమయ్యే వాహనాలు సమకూర్చాలని రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. సివిల్ సప్లైస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వాహనాల పత్రాలు తనిఖీ చేసి ధాన్యం తరలింపులో ఎలాంటి ఆటంకాలు లేకుండా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు వడగళ్ల వాన పడే అవకాశముంది. దీనివల్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. నేడు లక్నోలో భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 నుండి 10 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.

గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో ఉన్నారు. మరి ఈ రోజైతే ఏ ప్రోగ్రాంలో మనమున్నాం అని అనుకుంటున్నారు కదా, రైట్, జస్నీ హైదరాబాద్ షోలో మనమున్నాం. ఆర్జే వెంకీతో మీరున్నారు. సో సూపర్ సాంగ్స్, మంచి మంచి మాటలు, సూపర్ హిస్టారికల్ అండ్ ఆల్సో సాంస్కృతిక వారసత్వాలకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకోసం తీసుకొచ్చిన. ఇక ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, సూపర్ సాంగ్తో అయితే ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకీతో మీరున్నారు, జస్నీ హైదరాబాద్ వింటున్నారు.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆర్జే వెంకీతో. మీరున్నారు జస్ని హైదరాబాద్ షోలో మనమున్నాం. రైట్, మరి జస్ని హైదరాబాద్లో ఉన్నాం కదా, సో హైదరాబాద్కి సంబంధించి ఎన్నో అండి ఎన్నో వారసత్వ సంపదలు మనకు ఉన్నాయి. సో దాంట్లో ఇక ఫుడ్ ఐటమ్స్ డిషెస్ విషయానికి వస్తే మాత్రం కోకులడని చెప్పొచ్చు, ఆ స్పెషాలిటీనే వేరు. సో దాంట్లో తెల్లని కప్పు సాసర్లో పొగలు కక్కుతూ గుమగుమలాడేటువంటి చాయ్ తాగనిదే హైదరాబాద్లో చాలామందికి కూడా రోజు గడవదు కదా. ఎవరికైనా సరే అండి, పొద్దు పొద్దున లేవగానే చాలామందికి వేడివేడి కప్పు టీ, ఓ టీ గొంతులో పడితే కానీ రోజు స్టార్ట్ అవ్వదు. ఇక ఫ్రెండ్స్తో ముచ్చట్లయినా, ఆఫీసుల్లో కాస్త అలసిపోయినా, లైఫ్లో ఈ టీ అయితే ఒక భాగం అయిపోయిందనే చెప్పాలి. అయితే అన్ని ఛాయలు ఒక ఎత్తు అయితే మన హైదరాబాద్లో ఉన్నటువంటి మరో ఛాయ్ ఉంది కదా, సో దానికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటది అంటారా, ఇరానీ ఛాయ్ అండి, ఇరానీ ఛాయ్ కదా. సో హైదరాబాదీ ఇరానీ ఛాయ్ మాత్రం ఇంకో ఎత్తని చెప్పాలి. ఆ లైట్ గోధుమ వర్ణపు చిక్కదనం, అందులో ఉన్నటువంటి ఆ స్పెషల్ రుచి, ఇక తాగితే మళ్ళీ మళ్ళీ తాగాలనిపించేటువంటి ఒక రకమైనటువంటి ఫీల్ అనమాట. అసలు సాధారణ ఛాయ్కి ఇరాన్ ఛాయ్కి తేడా ఏమైనా ఉందా, అబ్జర్వ్ చేశారా? సో ఇంకా దాని వెనుకున్నటువంటి రహస్యం ఏంటి, అసలు ఇరానీ ఛాయ్కి హైదరాబాద్కి ఉన్నటువంటి హిస్టారికల్ రిలేషన్షిప్ ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా ఈరోజు మనం చూద్దాం మన ప్రోగ్రాంలో జస్ని హైదరాబాద్లో. రైట్, వింటున్నటువంటిది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆర్జే వెంకీతో జస్ని హైదరాబాద్ వింటున్నారు. రైట్, ఇప్పుడైతే సూపర్ ఒక చిన్న స్పాట్, తర్వాత ఒక సూపర్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది, స్టే ట్యూన్డ్.
2: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
4: మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతి దేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్ని సాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటి దాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున ఈ టీకి మరో పేరే ఛాయ్ మెరభాయ్. ఈ ఛాయ్ చరిత్రను నోరారా చెబుతా నోరూరేలా వినుకోవో.

0: జై జై జై జై జై జై
1: ఈ చాయ్ చమకులే చూడరా భాయ్ భాయ్
2: తగ్గరం జగం
3: తంకడం తత్తదిన్ తంకడం తత్తదిన్ తంకడం తత్తదిన్ తంకడం తత్తదిన్.

0: ఎలా ఉందండి?
1: సూపర్.
0: లేకపోతే ఛాయ్ని చీచి అంటారా?
1: ఇంకన్ను
0: ఉంటానండి. నమస్కారం.
2: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
3: మీరు వింటున్నారు జస్నీ హైదరాబాద్ ఆర్జే వెంకీతో ఎఫ్ఎం 101.9. ఇప్పుడు రండి ఆర్పి పట్నాయక్ పాడినటువంటి ఈశ్వర్ సినిమాలోంచి ఈ శుభం.

0: సూపర్ సాంగ్ అయితే విన్నాం కదా, ఈశ్వర్ మూవీలోంచి, ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ కంపోజిషన్లో, అలాగే ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ కంపోజిషన్లో ఆర్పి పట్నాయక్ పాడినటువంటి పాట. సో సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించారు ఈ పాటకి. మీరు వింటున్నారు జస్ట్ని, హైదరాబాద్లో మనమున్నాం, ఆర్జే వెంకితో మీరున్నారు ఎఫ్ఎం 101.95. సో చాయ్ గురించి, ఇరానీ చాయ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, హైదరాబాద్ ఇరానీ చాయ్ గురించి. మన భాగ్యనగరానికి ఈ ఇరానీ చాయ్కి మధ్య మంచి బంధం, మంచి రిలేషన్షిప్ ఒకటి ఉందండి. దీని మూలాలన్నీ కూడా ఇప్పుడు వచ్చినాయి కావు. సో 19వ సెంచురీలో 19వ శతాబ్దంలో ఉన్నటువంటి మీర్ ఉస్మాన్ అలీఖాన్, అదేనండి చివరి నిజాం నవాబ్ హయాంలోనే ఉన్నాయట. సో అప్పట్లో పర్షియా అంటే ఇప్పుడున్నటువంటి ఇరాన్ ఏదైతే ఉందో దాని నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు తమతో పాటు ఈ చాయ్ సంస్కృతిని హైదరాబాద్కు తీసుకొచ్చారట. సో ముఖ్యంగా పాత బస్తీలో అయితే ఫస్ట్ టైం ఇరానీ కేఫ్లను స్టార్ట్ చేసి హైదరాబాదీలకు కొత్త టేస్ట్ని ఇంట్రొడ్యూస్ చేశారు వీళ్ళు. సో అలా స్టార్ట్ అయినటువంటి ఈ కల్చర్, ఈ కేఫ్ల సంప్రదాయం, ఈ ఇరానీ చాయ్ కేఫ్ల సంప్రదాయం ఇప్పటికీ హైదరాబాద్లో అయితే గుమగుమలాడుతూనే ఉంది. సో ఎక్కడ నుంచి వచ్చినా సరే, ఏ దేశం నుంచి వచ్చినా విదేశీయులు కూడా హైదరాబాద్ రాగానే సో ఇరానీ చాయ్ ఫ్లేవర్ మాత్రం తప్పకుండా తీసుకుని వెళ్తారు. ఆ గుమగుమలాడేటువంటి ఇరానీ చాయ్ని ఒక్కసారైనా టేస్ట్ చేసి వెళ్తారు. రైట్, మరింత ఇన్ఫర్మేషన్ ఈ ఇరానీ చాయ్ గురించి నేను మాట్లాడతాను మీకోసం. సో అనురాగ్ కుల్కర్ణి పాడినటువంటి సూపర్ సాంగ్ ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఇస్మార్ట్ శంకర్స్ మూవీలోంచి.
1: पता है मैं कौन हूँ? शंकर उस्ताद इस्मार्ट शंकर

0: వెండర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆర్జే వెంకీతో. మీరున్నారు జస్ని హైదరాబాద్ షోలో మనమున్నాం. రైట్, మాట్లాడుకుంటున్నాం కదా ఇరానీ చాయ్ గురించి. రైట్, మరి రెగ్యులర్ కేఫ్లతో పోలిస్తే ఇరానీ కేఫ్లు కాస్తంత భిన్నంగా ఉంటాయండి, కాస్త డిఫరెంట్గా కనిపిస్తుంటాయి. ఏంటి అంటారా? సో ఎక్కడైనా చూస్తే నార్మల్గా కేఫ్లు అయితే అక్కడో ఇక్కడో స్టాండింగ్ పొజిషన్లో ఎటో కూర్చో నిలబడి బయట ఓపెన్ ప్లేస్లో అక్కడ ఉంటాయి. కానీ ఇరానీ కేఫ్లకి కొంచెం స్పెషాలిటీ ఉంటుంది. ఏంటంటే బయట ప్రపంచం అంతా, బయట వ్యూ అంతా కూడా కనిపించేలా విశాలమైనటువంటి ఓపెన్ గదులు ఉంటాయి. సో చెక్కతో చేసినటువంటి టేబుల్స్, గంటల ధరబడి కూర్చొని కబుర్లు చెప్పుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అట్మాస్ఫియర్ కనిపిస్తుంటుంది. సామాన్య ప్రజలకే కాదు, చాలామంది ప్రముఖులకు కూడా ఈ ఇరానీ కేఫ్లతో విడదీయరానటువంటి అనుబంధం ఉందట. సో ఎంఎఫ్ హుసేన్ మొదలుకొని ఎంతోమంది గొప్ప గొప్ప ప్రముఖులు, ఆర్టిస్టులు కేఫ్లకు వచ్చి గంటల కొద్దీ సమయం గడిపేవారని అక్కడి నిర్వాహకులు చెప్పుకొస్తూ ఉన్నారు. నిజంగా అండి, అంటే అద్భుతమైనటువంటి థాట్స్కి, సో ఒక రకమైనటువంటి కళాత్మక భావనను బయటికి తీసుకురావడానికి కూడా ఇరానీ కేఫ్లు, ఇరానీ చాయ్ చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. రైట్, సో మనసులో ఉన్నటువంటి బాధను మర్చిపోవాలన్నా, మనసులో దాగున్నటువంటి కవిత్వాన్ని బయటికి తీసుకురావాలన్నా ఇరానీ చాయ్కి రియలీ సూపర్ హిట్ సాంగ్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడినటువంటి సూపర్ హిట్ రెయిన్బో ఎవర్ గ్రీన్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
3: నువ్వు అడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్ సమా 1, 2, 3. చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
4: Rainbow Evergreen.

0: డాక్టర్ సి నారాయణ రెడ్డి లిరిక్స్ అందినటువంటి పాటకి ఓపి నయ్యర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడినటువంటి అద్భుతమైనటువంటి పాట విన్నారు. వింటున్నటువంటిది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమై జెమ్స్ని హైదరాబాద్. వింటున్నారు ఆర్జే వెంకీతో.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా హైదరాబాది ఇరానీ చాయ్ గురించి, రైట్? మరి ఇరానీ చాయ్ రుచికి అయితే ముఖ్యంగా ఒక కారణం ఉందని చెప్పాలి. ఏంటి అంటారా? దాన్ని తయారు చేసేటువంటి ఒక స్పెషల్ మెథడ్ అనమాట. నార్మల్గా చాయ్ అందరూ పెడతారండి, ఈ చాయ్ అందరూ తాగుతారు, బట్ ఇరానీ చాయ్కి ఉన్నటువంటి స్పెషాలిటీ వేరు కదా. సో మరి ఆ స్పెషల్ టెక్నిక్ ఏంటి అంటే, నార్మల్ టీలా కాకుండా దీన్ని రెండు భాగాలుగా చేస్తారు. ఎట్లా అంటే, ఒకటి పాలతో చేసేటువంటి డికాషన్. సో రైట్, చిక్కటి పాలను గంటల తరబడి దాని కలర్ మారే వరకు కూడా ఒక రాగి పాత్రలో చిన్న మంట పైన మరిగిస్తూనే ఉంటారు. కంటిన్యూగా అది అలా మంట పైన మరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు దీనికి కోయా లేదా మలైని కూడా యాడ్ చేస్తారు. దీంతో పాలు చిక్కబడి ఒక స్పెషల్ కమ్మటి రుచి వస్తుంది. ఇక మరో భాగం ఏంటంటే, అవతలి పక్క టీ డికాషన్ని ఒక స్పెషల్ పాత్రలో టీ పొడి వేసి గంటల తరబడి మరిగించి చిక్కటి మంచి స్మెల్తో కూడినటువంటి డికాషన్ని సిద్ధం చేస్తారు. సో ఈ రెండింటి సమ్మేళనాన్ని, అంటే ఈ రెండింటిని కలగలిపి సర్వ్ చేసేటప్పుడు ముందుగా కప్పులో చిక్కటి పాలను పోసి ఆ తర్వాత పైన టీ డికాషన్ కలుపుతారు. ఈ రెండు పొరల మధ్య కలయికే ఇరానీ చాయ్కి ఒక స్పెషల్ టేస్ట్ని, స్పెషల్ రంగుని ఇస్తూ ఉంటుంది. సో ఆ స్పెషల్ రంగుతో కూడినటువంటి స్పెషల్ రుచిని మనం అలా ఆస్వాదిస్తూ తాగితే అబ్బా అది ఇరానీ చాయ్, రైట్? సో మరింత సమాచారం తీసుకుందాం ఇరానీ చాయ్ గురించి. శంకర్ మహాదేవన్, రాహుల్ సిబ్లిగన్స్ పాడినటువంటి ఆచార్య మూవీలోంచి ఈ సూపర్ ట్రాక్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 జస్ట్ని హైదరాబాద్ వింటున్నారు.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: ವೆಲ್ ಸೂಪರ್ ಸಾಂಗ್ ಐತೆ ವಿನ್ನಾಂ ಕದಾ ವಿಂಟು ನಿಮ್ಮಿದೆ ಆಕಾಶವಾಣಿ FM ರೈನ್ಬೋ 101.9 ಆರ್ಜೆ ವೆಂಕಿತೋ ಜಸ್ನಿ ಹೈದರಾಬಾದ್ ವಿಂಟುನಾರು. ಇರಾನಿ ಚಾಯ್ ಗುರಿಂಚಿ ಮನಂ ಮಾತಾಡುಕುಂಟುನ್ನಾಂ. ಇಕ ಇರಾನಿ ಚಾಯ್ತೋ ಪಾಟುಗಾ ಮರಿ ಕಾಸ್ತಂತ ಉಪ್ಪುಗಾ ತೀಯಗಾ ಅನಿಪಿಂಚೇ ಬಿಸ್ಕೆಟ್ ಕಾಂಬಿನೇಷನ್ ಕೋಸಂ ನಗರಂಲೋ ಉನ್ನಟುವಂಟಿ ಚಾಲಾ ಮಂದಿ ಇರಾನಿ ಕೇಫ್ಲಕು ಕ್ಯೂ ಕಟ್ಟೇಟುವಂಟಿ ವಾಳ ಸಂಖ್ಯ ಐತೆ ಕೋಕೊಳ್ಳಲನಿ ಚೆಪ್ಪಾಲಿ. ಈವನ್ ಫಾರಿನರ್ಸ್ ಕೂಡಾ ಈ ರುಚಿಕಿ ಫಿದಾ ಅಯಿಪೋಯಿ ಎಂತೋ ప్రశంసించారు మన హైదరాబాది ఇరానీ ఛాయ్ని. ఇక కాలంతో పాటుగా ఇరానీ ఛాయ్ అక్కడక్కడ వేరే సిటీస్లో కూడా లభిస్తుంది అనుకోండి, బట్ మన దగ్గర హైదరాబాద్లో ఆ టేస్టే వేరని చెప్పాలి. ఒకప్పుడు దీని ధర, ఇరానీ ఛాయ్ ధర మారినా దానిపై హైదరాబాదీ ప్రేమ మాత్రం అస్సలు మారలేదు. ఒకప్పుడు పైసల్లో దొరికినటువంటి ఈ ఛాయ్ ఇప్పుడు సుమారు 25 రూపాయల వరకు కూడా చేరింది. ఇంకొన్ని చోట్ల అయితే కొంత ఎక్కువగానే ఉంది. ధర ఎంత పెరిగినా సరే ఈ హిస్టారికల్ రుచిని, ఈ చారిత్రకమైనటువంటి రుచిని ఆస్వాదించడానికి ఎవ్వరు కూడా వెనకాడటం లేదు. ఇది కేవలం ఒక పానీయమే కాదండి, హైదరాబాద్ సంస్కృతిలో వారసత్వంగా ఒక భాగంగా మిగిలిపోయింది ఈ ఇరానీ ఛాయ్. ఇది ఈ ఇరానీ ఛాయ్కి ఉన్నటువంటి సంస్కృతి, హిస్టరీ. రైట్, వింటున్నామండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో జస్ని హైదరాబాద్ వింటున్నారు. ఇప్పుడైతే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి బ్రహ్మ సినిమాలోంచి ఈ సూపర్ సాంగ్.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.
2: FM Rainbow 101.9.

0: 1.9.
1: స్టూడియో క్లాక్లో సమయం 2:59 దాటి 37 సెకండ్లు అయింది. 3 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
2: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమై 7 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సైనికుల పరాక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వారిపై గౌరవార్థం సామాజిక మాధ్యమాల్లో డీపీలు మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10వ తేదీన రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్ స్మార్ట్ సిటీ, వరంగల్ పిఎం మిత్ర పార్క్ వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ ఏర్పాట్లలో రాష్ట్ర బీజేపీ నిమగ్నమైంది. ఈరోజు సాయంత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సభాస్థలిని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ ఈటల రాజేంద్రతో కలిసి తార్నాకలో సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ పనులను పరిశీలించారు. ఈ కేంద్రం సైన్స్ టెక్నాలజీ రంగాల విద్యార్థులు, పరిశోధకులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. హనుమకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ పాల్గొని వ్యవసాయ యాంత్రీకరణపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు పేదలకు పౌష్టిక ఆహారాన్ని అందించే లక్ష్యంతో రేషన్ షాపుల ద్వారా జొన్నలు, మొక్కజొన్నలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలోని ఏకానా స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్లు తలపడతాయి. 2026 కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలు 7 జూలై నుంచి 2 ఆగస్టు వరకు ఢిల్లీలోని ఛాగ్రా స్టేడియంలో జరుగుతాయి. ఢిల్లీ ప్రభుత్వం టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించే పోటీల్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్తో సహా 35కు పైగా దేశాల క్రీడాకారులు పాల్గొంటారు. తెలంగాణలో రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఎండల తీవ్రత స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ARNews_HYD ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టూడియో క్లాక్ సమయం 3 గంటల 3 నిమిషాలు దాటి 59 సెకండ్లు అయింది. ఆర్జే వెంకీతో మీరున్నారు డబుల్ కమిటాలో. రైట్, డబుల్ కమిటాలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వినబోయే ముందు, సో మరి ఆపరేషన్ సింధూర్ 2025 మే 7న భారతదేశం పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరుతో క్షిపణి దాడులు నిర్వహించింది కదా. సో పాకిస్తాన్లోనూ, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోనూ ఉగ్రవాద మౌలిక సదుపాయాలని లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు నిర్వహించింది. సరిగ్గా

సంవత్సరం పూర్తయింది ఈ ఆపరేషన్ సింధూర్కి. సో మరి దానికి గుర్తుగా విశాల్ దడ్లాన్ పాడినటువంటి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలోంచి ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం, ఓ సైనిక అంటూ.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 డబుల్ కమిటా వింటున్నారు. ఆర్జే వెంకీతో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ లో మనమున్నాం. రైట్, అక్కినేని ఫ్యామిలీ యువ హీరోస్ లో ఒకరు అఖిల్ అక్కినేని. హీరోగా యాక్ట్ చేస్తున్నటువంటి లేటెస్ట్ మూవీ లెనిన్, కిషోర్ అబ్బూరు డైరెక్షన్లో వస్తున్న ఈ సాలిడ్ విలేజ్ డ్రామా పట్ల అయితే భారీ అంచనాలే అభిమానుల్లో ఉన్నాయి. సో లేటెస్ట్గా హీరోయిన్ భాగ్యశ్రీ పైన కూడా ఊహించని పోస్టర్తో దానికి బర్త్డే విషెస్ చెప్పడం కూడా వైరల్గా మారింది ఆ పోస్టర్ ద్వారా. సో ఇప్పుడు ఆల్రెడీ అఖిల్కు కూడా డీగ్రామ్డ్కి మారడం జరిగింది ఈ సినిమాలో. మరి తన పర్ఫార్మెన్స్ పరంగా కూడా బెంచ్ మార్క్గా లెనిన్ నిలుస్తుందో లేదో అని తెలియాల్సి ఉంది. అంటే జూన్ 26 వరకు మనమైతే ఆగాల్సిందే దానికోసం. ఇక ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు, అలాగే నాగార్జున నాగవంశీలు నిర్మాణం వహిస్తున్నారు ఈ మూవీకి. సో చూద్దాం, అక్కినేని ఫ్యామిలీ యువ హీరోస్లో ఒకరైనటువంటి అఖిల్ అక్కినేని మరి హీరోగా వస్తున్నటువంటి మరో మూవీ కదా. సో చూద్దాం ఎలా ఉండబోతుంది. సో సాలిడ్ విలేజ్ డ్రామా అని కూడా అంటున్నారు. సో అభిమానుల్లో ఎన్నో అంచనాలు అయితే ఉన్నాయి. సో చూద్దాం. సో దాంతోపాటుగా హీరోయిన్ భాగ్యశ్రీపై కూడా పోస్టర్తో బర్త్డే విషెస్ చెప్పడం కూడా వైరల్గా మారింది ఈ సినిమాతో. సో ఎలా ఉండబోతుంది, ఎలాంటి లుక్లో కనబడుతున్నారు. అయితే భాగ్యశ్రీ కోసం అయితే మినిమం ఐడియా ఉన్న ఆమె గ్లామర్ పర్ఫార్మెన్స్ మొదట గుర్తొస్తాయి. అయితే ఈ పోస్టర్లో మొత్తంగా తన గెటప్నే మార్చి ఒక పౌరాణిక పాత్రధారునిలా మార్చేశారు భాగ్యశ్రీని. సో దీంతోనే ఈ సినిమాలో ఇంకెన్ని సర్ప్రైజులు ఉంటాయని చెప్పేసి అభిమానులు అయితే భావిస్తున్నారు. చూద్దాం మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనడానికి కొద్ది రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడైతే సూపర్ సాంగ్ విందాం మనం మూవీలోంచి ఈ సూపర్ పాట మీ అందరి కోసం. వింటూనే ఉండండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆర్జే వెంకీతో డబుల్ కామీటా వింటున్నారు.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: Rainbow 101.9.

0: ರೈನ್ಬೋ 101.9.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకీతో డబుల్ కామిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ లో మనం ఉన్నాం. రైట్, ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్టార్ గా వరుసగా భారీ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే కదా. అయితే డైరెక్టర్ సందీప్ రెడ్డి

సాంగ్ ఆ కలయికలో చేస్తున్న ప్రాజెక్ట్ అయితే స్పిరిట్. ఈ మూవీ మాత్రం ఎప్పుడెప్పుడు వస్తుందని రెబల్స్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఫైర్లో ఉన్నారని చెప్పొచ్చు. మరి ఈ క్రేజీ కలయికలో వస్తున్నటువంటి మూవీ మాత్రం వాయిడా పడిందంటూ వచ్చినటువంటి కొన్ని రూమర్స్ అయితే ఓ రేంజ్లో చెక్కలు కొడుతున్నాయి. ఇక మూవీ షూటింగ్ ఆలస్యంగా అవుతున్న నేపథ్యంలోనే ఈ వాయిదా కన్ఫర్మ్ అన్నట్టే గాసిప్స్ అయితే వినిపిస్తున్నాయండి. కానీ ఈ రూమర్స్పై సాలిడ్ క్లారిటీ అయితే వచ్చిందంటున్నారు ఫిల్మ్ యూనిట్. సో స్పిరిట్ వాయిదా రూమర్స్లో అయితే మాత్రం ఎంతమాత్రం నిజం లేదని ఖండించేశారు. ఇక ఈ సినిమాలో తృప్తి డిమ్రీ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు, హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు. చూద్దాం ఎలా ఉండబోతుంది అనడానికి ఇంకా చాలా రోజులే వెయిట్ చేయాలి మనందరం. సో మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ నేను మీకోసం చెప్తూ ఉంటా. మీరు వింటున్నారు డబుల్ కమిట్ ఆర్జే వెంకితో స్టేట్యూ అండ్ ఇప్పుడు సూపర్ సాంగ్ బాబా సేగల్ మురళి పాడినటువంటి ఈ సాంగ్ మీ అందరి కోసం.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: परीक्षा एक ऐसा अवसर है और परीक्षा के लिए हेल्दी कंपटीशन की भावना हमारी तैयारी को और बेहतरीन बनाती है।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆర్జే వెంకీతో డబుల్ కా మీటా వింటున్నారు. రైట్, మరి హీరోయిన్ సమంత మంచి యాక్ట్రెస్ అని మనకు తెలిసింది కదా. సో మరి అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకుంది మరి మన తెలుగులో. అయితే తెలుగులో రీఎంట్రీ కోసం మరి అభిమానులు అయితే ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారు. తను యాక్ట్ చేసినటువంటి మా ఇంటి బంగారం అనేటువంటి సినిమా కోసం అయితే ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. తన భర్త రాజ్ నిడుమనూరు స్టోరీతో డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ యూనిట్స్ ఇదివరకే ఈ May 15th లాక్ చేసిన సంగతి తెలిసిందే. కానీ టైం దగ్గరకు వస్తున్నప్పటికీ ఫిల్మ్ యూనిట్ నుంచి ఎలాంటి మూమెంట్ అయితే కనిపిస్తలేదు. సినిమా వాయిదా పడొచ్చు అనేటువంటి టాక్ కూడా వాండర్ అవుతుంది. ఇప్పుడైతే అఫీషియల్గా సినిమా వాయిదా కన్ఫర్మ్ అయిపోయిందని అంటున్నారు. కొత్త డేట్ మేకర్స్ ఈ June 19th సినిమా వస్తున్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. ఇక దీనిపై అఫీషియల్ క్లారిటీ త్వరలోనే రానుందట. మరి ఈ సినిమాకి సంతోష్ నారాయణ మ్యూజిక్ ఇస్తుండగా శ్రీముఖి, సత్యరాజ్ కొన్ని ఇంపార్టెంట్ రోల్స్లో యాక్ట్ చేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా సమంతనే ఈ సినిమాకి నిర్మాణం చేస్తున్నారట. సో చూద్దాం మరి హీరోయిన్ సమంత తెలుగు రీఎంట్రీ కోసం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం ఎలా ఉండబోతుంది ఈ మూవీ, ఏంటి ఆ విశేషాలు అనడానికి కొద్ది రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. వింటూనే ఉండండి డబుల్ కామీటా ఆర్జే వెంకీతో ఎఫ్ఎం 101.9 పై. ఇప్పుడైతే సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమాలోంచి కళ్యాణి పాడినటువంటి ఈ పాట

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో డబుల్ కమిటా వింటున్నారు. రామ్ చరణ్ కెరీర్ లో ఐకానిక్ హిట్ సినిమాలో డైరెక్టర్ సుకుమార్ తో చేసిన సినిమా రంగస్థలం. సో అది సెట్ చేసినటువంటి ఇంపాక్ట్ అయితే అంత ఇంత కాదండి. మళ్ళీ అదే తరహాలో ఒక హైప్ ని సెట్ చేస్తున్నటువంటి సినిమా అయితే పెద్ది కదా. సో ఈ టైటిల్ అయితే అందరికీ సుపరిచితమే, ఎందుకంటే దాని నుంచి వచ్చినటువంటి సాంగ్స్ కూడా అందరికీ బాగా దగ్గర అయ్యాయి అనుకుని చెప్పొచ్చు. సో మరి సుకుమార్కి శిష్యుడైనటువంటి బుచ్చుబాబు సానా చేస్తున్న ఈ భారీ సినిమాకి రంగస్థలం మూవీకి మించి వర్క్ చేస్తున్నట్టుగా చెప్పుకొస్తున్నారు. అయితే రంగస్థలం మూవీ 1980 బ్యాక్ డ్రాప్లో జరిగిన స్టోరీ అని అందరికీ తెలిసిందే. పెద్ది సినిమా కూడా ఇంచుమించు అదే కాలం మనం అంటే 70-80 జరిగినటువంటి కథ అని రివీల్ చేసేసారు. మరి రంగస్థలం సినిమాకి రంగస్థలం అనే ఊరునే ఓ భారీ సెట్టింగ్ వేస్తే అంతా ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు మరి పెద్ది సినిమా కోసం ఏకంగా 24 సెట్స్ వేసి సినిమాకి లైఫ్ తీసుకొస్తున్నట్టుగా చెప్పుకొస్తున్నారు. సో మరి ఈ సినిమా ట్రీట్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. అలాగే చరణ్కి జోడిగా ఇందులో జాన్వీ కపూర్ యాక్ట్ చేస్తున్నారు. సో మొత్తానికి రంగస్థలం మూవీ ఎంతగా అయితే అందరికీ దగ్గరైందో ఈ సినిమా కూడా, పెద్ది సినిమా కూడా, సో అదే కాలమానంలో వచ్చినటువంటి స్టోరీ బ్యాక్డ్రాప్తో వస్తున్నటువంటిది కాబట్టి ఎంతమేర అలరిస్తుంది అనడానికి మాత్రం మనం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సో మ్యూజిక్ పరంగా అయితే సో మరి ఆర్ రెహమాన్ అందించినటువంటి అద్భుతమైనటువంటి మ్యూజిక్తో సాంగ్స్ అయితే సో చాలా దగ్గర అయ్యాయి అందరికీ. సో చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి అనడానికి మాత్రం మనం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. వింటున్నవండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో మీరు వింటున్నారు డబుల్ కమిటా.

నాలుగు రాష్ట్రాలు వార్తల ముఖ్యాంశాలు. నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం 1,400 కోట్ల రూపాయలు పైగా విలువైన అక్రమ పిలోబాలను స్వాధీనం చేసుకుంది. ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 2021 ఎన్నికలతో పోలిస్తే ఈ స్వాధీనాలు 40% పైగా పెరిగాయి. ఉగ్రవాదాన్ని ఓడించడానికి, దానికి ఆజ్యం పోసి వ్యవస్థను నిర్మూలించడానికి దేశం తన సంకల్పంలో దృఢంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్ సింధూర్ 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా భారత సాయుధ దళాలు సాటిలేని ధైర్యం, ఖచ్చితత్వం, సంకల్పాన్ని ప్రదర్శించాయని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేయలేని పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 ఏళ్లలోనే చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మొదటి ఏడాదిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ చేశారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి మహిళా స్వయం సహాయక సంఘానికి వడ్డీ లేని రుణాల పరిమితి 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాల 10 లక్షల రూపాయల మేరకు ఉన్న బ్యాంకు రుణాలకు వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు రెవెన్యూ సంబంధిత అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లు లక్ష్మణ్ కుమార్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. డ్రగ్స్ నియంత్రణను ప్రభుత్వం ప్రాధాన్యత అంశంగా తీసుకుందని డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. డ్రగ్స్ మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నాయని, డ్రగ్స్ నివారణకు ఈగల్ ఫోర్స్ చాలా కృషి చేస్తోందని, మన ఈగల్ ఫోర్స్ ఇతర రాష్ట్రాలు, దేశాల్లో కూడా ఆపరేషన్స్ నిర్వహించిందని అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలోని ఏకానా స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AR News_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ರೇನ್ಬೋ 101.9.
1: ಸಿರಿ ಪೇಂಟಿಂಗ್ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್, ಹಿಮಾಯತ್ ನಗರ್, ಜೂಬ್ಲಿ ಹಿಲ್ಸ್. ಈ ವೇಸಿಂಗ್ ಸೆಲವುಲ್ಲೋ ಪೇಂಟಿಂಗ್ ಲೋ ಆಸಕ್ತಿ ಉನ್ನ ವಾರಿಕಿ ಪ್ರತ್ಯೇಕ ಶಿಕ್ಷಣ ಇವ್ವಬಡನು. ಫೋನ್ ನಂಬರ್ 9849419642.
0: FM Rainbow 101.9.
2: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ సమయం 4:04 దాటి 17 సెకండ్ అయింది. ఇప్పుడు వినండి సందేశ్ టు సోల్జర్స్.
5: జీ ఔర్ ఆప్ చాయే రిటైర్ హో జాయే సర్వ్ కర్ రహే హో వో పూరి ఫ్యామిలీ ఏక్ జైసి హోతీ హై. టిల్ యు రీచ్ యువర్ లాస్ట్ స్టేజ్ ద హోల్ ఫ్యామిలీ యువర్ రెజిమెంట్ ఇస్ విత్ యు ఇన్ గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్. దట్ ఇస్ ద బ్యూటీ of this beautiful Indian Army.
6: Aap to teenage mein hi Indian Armed Forces ke saath jud gaye. Indian Army
5: main one of the

0: స్టూడియో క్లాక్ లో సమయం 5 గంటలైంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు రేపు ఉదయం తుమ్మిడిహట్టి ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారు. ప్రతి పేదవాడికి సొంత ఇళ్లను సమకూర్చడం, భూ యజమానులకు తమ భూమిపై స్పష్టమైన హక్కులను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇల్లు భూమి ప్రతి కుటుంబానికి ఆత్మగౌరవానికి ప్రతీకని, పేదవాడికి భద్రమైన భవిష్యత్తు కల్పించడమే ప్రభుత్వ సంకల్పం అని మంత్రి పేర్కొన్నారు. ఈరోజు హైదరాబాద్లోని సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నల్గొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై చర్చించారు. పెండ్లిపాకల ఏఎంఆర్పి డిండి ప్రాజెక్టు పనులను వేగంగా చేయాలని ఆదేశించారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వార్షికోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. కేవలం 22 నిమిషాల్లో పాక్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన ఈ ఆపరేషన్ భారత శౌర్యానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కొనియాడారు. దివ్యాంగులకు సేవ చేయటం మహాభాగ్యమని, వారికి అండగా ఉంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రధాన ఆదాయ పన్ను కమిషన్ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రారంభ 2026 పేరుతో రేపు మధ్యాహ్నం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో జరిగే ఈ కార్యక్రమంలో ఆదాయ పన్ను చట్టం 2025పై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. పెట్టుబడులు రిటర్నులకు సంబంధించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్లు వాట్సాప్లో వైరల్ అవుతున్న ఒక వీడియోను నకిలీదిగా పీఏబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం నిర్ధారించింది. కేవలం 21,000 రూపాయల పెట్టుబడి పెడితే 30 లక్షల రూపాయల వరకు లాభాలు వస్తాయన్న ఆ వీడియో పూర్తిగా అబద్ధమని పేర్కొంది. ఇది ఏఏ సహాయంతో తయారు చేయబడిన మోసపూరిత వీడియో అని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ @ANews_HYDను ఫాలో అవ్వండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9, musically yours.
1: FM Rainbow 101.9.
2: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: FM రెయిన్బో

101.9 స్టూడియో క్లాక్ లో సమయం 5:05 దాటి 19 సెకండ్లు అయింది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఇప్పుడైతే వినండి తాజా ట్యూన్స్, లేటెస్ట్ పాపులర్ హిట్స్ ఇప్పుడు మీకోసం రెడీగా ఉన్నాయి. ముందుగా అయితే ఆంధ్ర టు తెలంగాణ అంటూ మరి అనగనగా ఒక రాజు సినిమాలోంచి ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. మరి చంద్రబోస్ లిరిక్స్ అందించారు ఈ పాటకి. మికీ జేమేయర్ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి పాట. మరి ధనుంజయ్ సిపానా అండ్ సమీరా భరద్వాజ్ పాడినటువంటి సూపర్ సాంగ్ మీ అందరి కోసం.

ఇలాగైతే శుభం సాంగ్ విన్నారు కదా, గిర గిర గిర గింగిర అలివే అంటూ రామ్ మిరియాల పాడినటువంటి అద్భుతమైనటువంటి పాట విన్నారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ సాధించారు ఈ పాటకి. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి పాట అది. సో రైట్, మరి ఛాంపియన్ మూవీలోంచి ఈ పాట విన్నారు. రైట్, ఇప్పుడు వినండి నానా నానా అంటూ పావని వాస పాడినటువంటి ఈ శుభ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. ఓ తండ్రి కథా సినిమాలోంచి ఈ పాట ఇప్పుడు వినండి. మరి ఈ పాటని డ్రమ్స్ రాము మ్యూజిక్ కంపోజ్ చేశారు, తడిగొండ చంద్రశేఖర్ లిరిక్స్ అందించారు ఈ అద్భుతమైనటువంటి పాటకి. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 వెంకీతో తాజా ట్యూన్స్ వింటున్నారు. స్టే ట్యూన్డ్.

ది రాజా సాబ్ మూవీలోంచి సూపర్ హిట్ పాట అయితే విన్నారు కదా. కృష్ణకాంత్ లీడ్స్ అందించిన ఈ పాటకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. రైట్, మరి విశాల్ మిశ్రా, తమన్, ఎస్ఎస్, శృతి, రజనీ పాడినటువంటి ఈ పాట మరి రాజా సాబ్ మూవీలోంచి విన్నారు. వింటున్నటువంటిది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, తాజా ట్యూన్స్ వింటున్నారు. ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇప్పుడు వినండి కాలర్ ఎత్తర అంటూ రామ్ మిరియాలా పాడినటువంటి ఈ సూపర్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఉస్తాద్, భగత్ సింగ్ మూవీలోంచి ఈ పాట. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో వస్తున్నటువంటి సూపర్ సాంగ్ మీ అందరి కోసం.

0: FM Rainbow 101.9, musically yours.
1: నువ్వడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3, చెప్పు పాత పాట కొత్త పాట. రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
2: రెయిన్బో ఎవర్ గ్రీన్.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు. స్టూడియో క్లాక్ లో సమయం 5:35 దాటి 10 సెకండ్లు అయింది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో తాజా ట్యూన్స్ వింటున్నారు. రైట్, ఇప్పుడు వినండి భీమ్ సిసిరిలియో అండ్ మంగ్లీ పాడినటువంటి ఈ పాట మ్యాడ్ స్క్వైర్ సినిమాలోంచి. ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. మరి కాసల శ్యామ్ లిరిక్స్ అందించారు ఈ పాటకి మ్యాడ్ స్క్వైర్ మూవీలోంచి. సో ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం.

0: మన శంకర వరప్రసాద్ సినిమాలోంచి సూపర్ పాట అయితే విన్నారు కదా, భీమ్సీ శ్రీలియో అండ్ మధుప్రియ పాడినటువంటి ఈ సూపర్ సాంగ్ ఇందాక విన్నారు. సో అనంత శ్రీరామ్ మరి ఈ పాటకి లిరిక్స్ అందించారు, భీమ్సీ శ్రీలియో మ్యూజిక్ అందించారు. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: अब टेलीलॉ के माध्यम से ना सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: స్టూడియో క్లాక్ సమయం 5:45 అయింది. ఇప్పుడు వినండి, ఇది మన చట్టం. ఈ కార్యక్రమంలో కారుణ్య నియామకం అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ పి అమరేందర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన కంపాషనేట్ అపాయింట్మెంట్, కారుణ్య నియామకాలు. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది పూదట్టు అమరేందర్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అమరేందర్ గారు.
1: నమస్కారం అండి.
0: కొన్ని సందర్భాల్లో ఎంప్లాయీస్ అంటే ఉద్యోగస్తులకి, వారిపైన డిపెండెంట్ ఉన్న వాళ్ళకి కారుణ్య నియామకాలు జరగడం చూస్తుంటాము. ఏ ఏ సందర్భాల్లో ఈ కారుణ్య నియామకాలు, ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుందంటారు?
1: ఈ కారుణ్య నియామకాలు అనే ఒక సదుపాయం ఏంటంటే, ఎంప్లాయీ ఉద్యోగం చేస్తూ చనిపోతే, ఇంకొక నియామకం ఏంటంటే ఇందులో మెడికల్ ఇన్వాలిడేషన్ అని, అంటే ఒక ఉద్యోగి ఉద్యోగం చేస్తూ తను ఉద్యోగం చేయలేని మెడికల్ పరిస్థితులు ఏమన్నా ఉంటే అతను మెడికల్ ఇన్వాలిడేషన్ కింద అప్లై చేసుకుని రిటైర్ అవ్వవచ్చు. ఈ రెండు సందర్భాల్లో సామాజిక భద్రత కల్పించే విధంగా గవర్నమెంట్ కొన్ని రక్షణలు కల్పించింది ఎంప్లాయీకి. ఇమీడియట్గా వారి కుటుంబం రోడ్డున పడకుండా, వారి కుటుంబంలో ఎవరు సంపాదన లేకుండా నో ఎర్నింగ్ మెంబర్ అయితే, అట్లాంటి సందర్భాల్లో వారి కుటుంబాలకి ఇమీడియట్గా ఏదన్నా సాంత్వన చేకూర్చాలని ఈ సామాజిక భద్రత పరంగా ఈ కారుణ్య నియామకాలు అనేవి ప్రొవైడ్ చేస్తుంది.
0: అమరేందర్ గారు, ఎలాంటి పరిస్థితుల్లో ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు?
1: బేసికల్గా ఒక ఎంప్లాయీ చనిపోతే ఆయన భార్యకి ఆర్ భర్తకి, కొడుకు కానీ కూతురు కానీ, లేకపోతే వారి మీద డిపెండెంట్స్, ఇమీడియట్ డిపెండెంట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈ కారుణ్య నియామకం ప్రొవైడ్ చేస్తారు. ఇనిషియల్గా ఈ కారుణ్య నియామకం అన్నది సన్ కానీ డాటర్ కానీ స్పౌస్ కానీ, అంటే ఇంతకుముందు చెప్పిన మూడు కేటగిరీస్కే ఉండేది. అది గవర్నమెంట్ ఇచ్చిన 1977 రూల్స్లో వీళ్ళకి మాత్రం ఇవ్వాలని చెప్పి కొన్ని కండిషన్స్ ప్రకారము ఆ గైడ్లైన్స్ ఇచ్చారు.
0: అమరేందర్ గారు, మామూలుగా ఇప్పుడు ప్రాపర్టీ విషయంలో క్లాస్ 1 లీగల్ హెయిర్స్, క్లాస్ 2 లీగల్ హెయిర్స్ ఇలా నిర్ణయిస్తారు కదా, అలా కొడుకు, భార్య, కూతురు వీళ్ళు కాకుండా ఈ కారుణ్య నియామకాన్ని పొందడానికి ఇంకెవరైనా అర్హత ఉందా?
1: ఇనీషియల్గా ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఫస్ట్ ఈ స్కీమ్ తయారు చేసినప్పుడు జీఓఎంఎస్ 1005 అనే ఒక జీవో ఇచ్చింది. అంటే 27/12/1974 ఫస్ట్ ఈ కారుణ్య నియామకానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించారు. దాని తర్వాత కాంప్రహెన్సివ్గా జీఓఎంఎస్ నెంబర్ 687 డేటెడ్ 3/10/77, ఇవి బేసిక్ ప్రిన్సిపుల్స్ ఎవరికి అర్హతలు ఎట్లా అన్న కంపాషనేట్ అపాయింట్మెంట్ ప్రొవైడ్ చేయాలా అన్న బేసిక్ రూల్స్ దీని ద్వారా
0: పొందుపరిచారు.
1: అయితే ఇనీషియల్గా ఇవి పొందుపరిచినప్పుడు కొడుకు కానీ కూతురు కానీ, భార్య లేదా భర్త స్పౌజ్ వీళ్ళకి మాత్రమే ఉండేది. కానీ తరువాత ఏమైందంటే, కుటుంబ అవసరాలు, రిప్రజెంటేషన్స్ చాలా రకాలుగా గవర్నమెంట్కి వెళ్ళటం వల్ల గవర్నమెంట్ 91 జీఓఎంఎస్ నెంబర్ 16612 అనే ఒక జీవో తీసుకొచ్చింది. ఆ జీవో ద్వారా యంగర్ బ్రదర్ కానీ యంగర్ సిస్టర్ కానీ అన్మ్యారీడ్ ఉంటే, తర్వాత మ్యారీడ్ డాటర్స్కి, అంటే ఎవరైతే ఉద్యోగి మీద మ్యారీడ్ డాటర్ డిపెండ్ అయ్యి ఉండి ఆవిడ భర్త పని చేయలేకుండా ఉంటే కూడా వీళ్ళకి కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇవ్వవచ్చని తర్వాత రూల్స్ యాడ్ చేశారు.
0: అంటే ఇచ్చే ముందు ఆ పరిశీలనలో వాళ్ళ అర్హతను నిర్ణయించి ఇవ్వడం జరుగుతుంది.
1: దానికి ఎలిజిబిలిటీ, ఇప్పుడు కంపాషనేట్ అపాయింట్మెంట్ పొందుపరచాలంటే ఎవరికైతే ఇవ్వాలో అతను ఈ ఎంప్లాయీ, చనిపోయిన ఎంప్లాయీ మీద డైరెక్ట్ డిపెండెంటా కాదా చూస్తారు.
0: వారికి కారుణ్య నియామకం ఇవ్వాల్సినప్పుడు ఏ అర్హతలను బట్టి ఏ రకమైన ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటుందంటారు?
1: మామూలుగా ఈ కారుణ్య నియామకాలు, ఒక ఎంప్లాయీ చనిపోతే, ఉద్యోగం చేస్తూ చనిపోతే వాళ్ళ కుటుంబం వీధిన పడుతుంది, వాళ్ళకి ఏ విధమైన ఫైనాన్షియల్గా సపోర్టు లేదని అనుకుంటే ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగం ఇవ్వటం జరుగుతుంది. అది కాకుండా వాళ్ళకు ఏ విధమైన క్వాలిఫికేషన్స్ ఉన్నా ఈ కారుణ్య నియామకం అనేది జూనియర్ అసిస్టెంట్ లేదా టైపిస్ట్ స్థాయి పోస్టుల వరకే, అంటే అవి కేటగిరీ 3 పోస్టులు లేదంటే కేటగిరీ 4 పోస్టులు. 4 అంటే అటెండర్స్ కానీ లేకపోతే ఇక స్వీపర్స్, ఇవన్నీ క్లాస్ 4 పోస్టులు ఉంటాయి. వాళ్ళకి ఎట్లాంటి క్వాలిఫికేషన్ ఉన్నా ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు అప్ టు ది కేటగిరీ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కేటగిరీ వరకే ఈ నియామకాలు జరుగుతాయి. అంతకుమించి పోస్టులు ఇవ్వటం జరగదు.
0: అంటే కేటగిరీ 3 ఆర్ కేటగిరీ 4, మల్టీ టాస్కింగ్ స్టార్.

0: స్టాఫ్ కానీ లేదంటే చదువుకుని అర్హత విద్యార్హతలు ఉన్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ అంటే క్లరికల్ పోస్ట్ వరకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
1: టైపిస్ట్ టైప్ అర్హతలు ఉంటే టైపిస్టుకు ఇస్తారు, లేదంటే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి కావాల్సిన అర్హతలు ఉంటే జూనియర్ అసిస్టెంట్ ఇస్తారు. ఈవెన్ అర్హతలుండి పోస్టు లేకున్నా క్లాస్ 4 పోస్ట్, ఇది ఏంటంటే సామాజిక భద్రత కదా, ఇమ్మీడియట్గా కుటుంబానికి ఇవ్వాలి కాబట్టి ఏ పోస్ట్ ఖాళీగా ఉంటే ఆ పోస్టులో వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలని చూస్తారు.
0: ఈ మెడికల్ ఇన్వాలిడేషన్కి ఆధారం ఏంటి, ఏ రకమైన రుజువు పత్రం వాళ్ళ ముందు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది?
1: అంటే మెడికల్ ఇన్వాలిడేషన్ ఏంటంటే ఎంప్లాయీ ఉద్యోగంలో ఉండి తను ఉద్యోగం చేయలేని పరిస్థితులుండి ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నప్పుడు తను ఇమ్మీడియట్గా తన ఆఫీసర్కి మెడికల్ ఇన్వాలిడేషన్ కొరకు అప్లికేషన్ పెట్టుకుంటారు, నాకు రిటైర్మెంట్ ఇచ్చేయండి మెడికల్ ఇన్వాలిడేషన్ అని. వీళ్ళు అప్లికేషన్ ఇవ్వగానే వీళ్ళని మెడికల్ బోర్డుకు రెఫర్ చేస్తారు. జిల్లా స్థాయిలో అయితే డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు ఒకటి ఉంటుంది, స్టేట్ స్థాయిలో అయితే స్టేట్ మెడికల్ బోర్డు కూడా ఒకటి ఉంటుంది. అంటే ఈ ఈ పరిధిని బట్టి వాళ్ళని ఇమీడియట్గా, సపోజ్ ఒక జిల్లాలో ఒక ఉద్యోగికి ఈ మెడికల్ ఇన్వాలిడేషన్ కావాలంటే డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు దగ్గర వెళ్ళి అతను చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు ఆ ఎంప్లాయీని పరిశీలించి తనకి మెడికల్ పరంగా అంటే తను ఉద్యోగం చేయలేని పరిస్థితులు ఉంటే వాళ్ళు మెడికల్ ఇన్వాలిడేషన్కి సర్టిఫికెట్ ఇచ్చేస్తారు,
0: రికమెండ్ చేస్తారు.
1: దాని ప్రకారం ఆ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ కన్సర్న్డ్ ఆఫీసరు మెడికల్ ఇన్వాలిడేషన్ కింద దాని రిటైర్మెంట్ ఆర్డర్ ఇస్తారు.
0: అమరేందర్ గారు, కొన్ని సందర్భాల్లో టెక్నికల్ జాబ్స్ చేసే వ్యక్తులు ఉంటారు, అంటే ఇప్పుడు ఉదాహరణకి డ్రైవింగ్ అనుకోండి, బస్ డ్రైవింగ్ కానీ లేదంటే కొన్ని ఫ్యాక్టరీలలో ఇన్స్ట్రుమెంటేషన్ దగ్గర చేయాల్సిన పనులు ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని చిన్న అనారోగ్యమైనా సరే, అంటే దృష్టి లోపంలో ఒక సమస్య ఒక పరిధి దాటి ఉన్నట్లయితే అది పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా మెడికల్ ఇన్వాలిడేషన్ తీసుకునే అవకాశం ఉందంటారా?
1: అంటే ఇది ఇప్పుడు గవర్నమెంట్లో మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీమ్ అన్నది ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అది ఉంది. ఇప్పుడు సపోజ్ వేరు సంస్థలు ఉన్నాయి, ఆర్టీసీ కానీ ఇంకా ఇతరత్ర
0: కార్పొరేషన్ సంస్థలు,
1: వాళ్ళందరూ ఈ మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీమ్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళు దానికి యాక్సెప్ట్ అయ్యి చేస్తుంటే ఇవే రూల్స్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. మామూలుగా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ బట్టి వాళ్ళు ఒక స్కీమ్ ఫార్ములేట్ చేసుకొని వాళ్ళు కొన్ని విధానాలు నిర్ణయించుకొని ఈ మెడికల్ ఇన్వాలిడేషన్ అన్నది ప్రొవైడ్ చేస్తారు.
0: ఏదైనా కారణం చేత కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఆపడానికి అవకాశం ఉందా, లేదంటే ఇవ్వబడిన కంపాషనేట్ అపాయింట్మెంట్ తిరస్కరించడానికి అవకాశం ఉందంటారా?
1: తప్పకుండా అండి. ఇప్పుడు ఏంటంటే ఈ మెడికల్ ఇన్వాలిడేషను కానీ లేకపోతే చనిపోతే ఉద్యోగికి ఇచ్చిన కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఎప్పుడు ఆపుతారంటే అక్కడ వెకెన్సీలు లేనప్పుడు. సపోజ్ ఒక ఇన్స్టిట్యూషన్లో వెకెన్సీస్ లేవు, ఒక డిస్ట్రిక్ట్ యూనిట్లో వెకెన్సీలు లేవు. వెకెన్సీలు లేకపోతే మామూలుగా దీనికంతా ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్స్ గవర్నమెంట్లో అయితే కలెక్టర్ నోడల్ అథారిటీ ఉంటాడు, చైర్మన్ కింద కలెక్టర్ ఉంటాడు. మామూలుగా ఇప్పుడు ఏదైతే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి చనిపోతే అక్కడ వెకెన్సీలు లేకపోతే వాళ్ళు వెకెన్సీ వచ్చిందా కాపుతారు, లేకపోతే ఆ యూనిట్లో వెకెన్సీలు చూపిస్తారు. అదర్వైజ్ కొన్ని ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉన్న అంటే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్న దాంట్లో ఏం చేస్తారంటే వాళ్ళని వెయిటింగ్లో చూపిస్తారు. కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇవ్వవలసిన వాళ్ళ ఒక జాబితా తయారు చేసి ఆ జాబితాలో సీనియారిటీ ప్రకారం ఆర్డర్ ఇస్తారు.
0: తర్వాత ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్కి అప్లై చేసుకున్న వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని నింజ నిర్ధారణ చేయడానికి కూడా ప్రభుత్వం తరఫు నుంచి వెరిఫికేషన్ ఆఫీసర్ కూడా వెళ్తారు కదండి?
1: వెరిఫికేషన్ అంటే ఫస్ట్ వీళ్ళనే అడుగుతారు, వీళ్ళు నో ఎర్నింగ్ మెంబర్ సర్టిఫికెట్ అనే ఒకటి ప్రొవైడ్ చేయాలి, మా దగ్గర ఎవరు ఉద్యోగం చేస్తలేరు, కొన్ని డిక్లరేషన్స్ ఉన్నాయి, ఆ డిక్లరేషన్స్ తహసీల్దార్ ఆఫీస్ లెవెల్లో వాళ్ళు సంపాదించుకోవచ్చు. ఇవన్నీ సంపాదించుకున్నాక వాళ్ళు పోయి అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా వీళ్ళు సపోజ్ ఒక పోస్ట్కి అర్హతలు ఉన్నాయా లేవా అన్నది, ఇప్పుడు సపోజ్ టైపిస్ట్ పోస్ట్ ఉంది, టైపిస్ట్కు బేసిక్గా ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ, దానికి తోడు టైప్ హయ్యర్ లోయర్స్ పాస్ అయి ఉండాలని ఒక రూల్స్ ప్రకారం ఆ అర్హతలు ఉంటాయి. కానీ ఇప్పుడు కంపాషనేట్ అపాయింట్మెంట్లో ఆ పోస్ట్ ఉంది కానీ ఇతనికి ఆ అర్హతలు లేవు. అర్హతలు లేనప్పుడు ఏం చేస్తారంటే కండిషనల్ అపాయింట్మెంట్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది, కొంత సమయం ఇస్తుంది అవి పాస్ కావడానికి,
0: టెక్నికల్ స్కిల్ సంపాదించుకోవడానికి.
1: టెక్నికల్ కానీ ఈవెన్ నాన్ టెక్నికల్ కూడా, సపోజ్ ఇంటర్మీడియట్ లేదు ఎస్ఎస్సి ఉంది కానీ ఇస్తారు అతనికి ఉద్యోగం. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో జూనియర్ అసిస్టెంట్ ఉంటే అతనికి ఉద్యోగం ఇచ్చి

0: ఇనీషియల్గా 3 ఇయర్స్ టైం ఇస్తారు పాస్ అవ్వమని, లేదంటే ఇంకో 2 సంవత్సరాల వరకు పొడిగిస్తారు. 5 సంవత్సరాల టైము ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్లో ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో అతనికి ఇవ్వటం జరుగుతుంది.
1: ఎలిజిబిలిటీ సాటిస్ఫై చేయడానికి
0: అవకాశం ఇస్తారు.
1: కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తుంటాము, భార్య, కొడుకు, కూతురు ఈ విషయంలో కొడుకుకి ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత నుంచి వాడు తప్పుకొని నిర్లక్ష్యానికి గురి చేస్తే తల్లిని, చెల్లెల్ని, అలాంటి అపాయింట్మెంట్ పర్పస్ సర్వ్ కాకుండా పోతుంది కదా. అలాంటప్పుడు ఏమన్నా తల్లి కానీ అన్మ్యారీడ్ డాటర్ కానీ ఏదన్నా వెసులుబాటు కానీ రిలీఫ్ పొందే అవకాశం ఉందంటారా?
0: ఈ ప్రశ్న చాలామందికి ఉత్పన్నమైన ప్రశ్న. ఇది ఏంటంటే, ఒక కొడుకు కానీ కూతురు కానీ కారుణ్య నియామకం కింద ఉద్యోగం తీసుకుని తర్వాత డిపెండెంట్స్కి, అంటే వాళ్ళకి రక్షణ కల్పిస్తామని, వాళ్ళని చూసుకుంటామని ఉద్యోగం తీసుకుని తర్వాత నెగ్లెక్ట్ చేస్తే, వాళ్ళు పట్టించుకోకపోతే ఆమె కంప్లైంట్ అధికారులకు ఇవ్వవచ్చు, పెన్షన్ పేమెంట్ వాళ్ళకి ఇవ్వవచ్చు. అధికారులకు ఇస్తే అతను ఉద్యోగాన్ని టర్మినేట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఆ రకమైన ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ చాలా క్లియర్గా ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే విడోవర్ ఉంటారో, విడోవర్ అంటే తల్లి కొడుకు తీసుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత భార్య మాటలు విని తల్లిని పట్టించుకోకపోతే తల్లి అధికారులకు కంప్లైంట్ చేయొచ్చు. తల్లి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ని తీసుకుని తను చేసిన ఉద్దేశమే పక్కదారి పడుతున్నందుకు గవర్నమెంట్ అతని ఉద్యోగాన్ని టర్మినేట్ చేసే ఛాన్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ ఇచ్చింది.
1: కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తుంటాము, ఏదైతే ఉద్యోగి సర్వీస్లో చనిపోయినప్పటికీ వాళ్ళ పిల్లలు మైనర్స్గా ఉంటారు, అలాంటి పరిస్థితిలో ఏం చేయగలము?
0: ఇప్పుడు ఎంప్లాయీ చనిపోయిన తర్వాత మైనర్స్ అంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఎంప్లాయీ చనిపోతే ఒక 16 ఇయర్స్ మైనర్ ఉంటే 2 ఇయర్స్ వెసులుబాటు చట్టంలో ఉందండి. అంటే 2 ఇయర్స్లో మెజారిటీ అటైన్ అయితే, ఎంప్లాయీ చనిపోతే అతనికి ఇమీడియట్గా ఆ మేజర్ అయిన తర్వాత అతనికి ఉద్యోగం కన్సిడర్ చేయవచ్చును కంపాషనేట్ అపాయింట్మెంట్ ప్రకారం. కొన్ని సందర్భాల్లో 16 ఇయర్స్ అప్పుడు కూడా అపాయింట్ చేసి ఆ 18 ఇయర్స్ వరకు ఉన్న చేసిన సర్వీస్ని ఏం చేస్తారంటే అది పరిగణలోకి తీసుకోకుండా 18 ఇయర్స్ తర్వాత పరిగణలోకి
1: తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో కంపాషనేట్ అపాయింట్మెంట్ పొందడానికి అర్హత లేని పరిస్థితులు కొన్ని కుటుంబాల్లో కనబడుతుంటాయి.
0: అవునండి.
1: అలాంటి వాళ్ళకి ఈ ఉద్యోగస్తుని తరఫు నుంచి ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ దొరికే అవకాశం ఉందంటారా?
0: డెఫినెట్గా అండి, ఇది మంచి ప్రశ్న. ఇన్ఫ్యాక్ట్ చాలా సందర్భాల్లో ఎంప్లాయీ చనిపోతే కుటుంబంలో ఎవరు కంపాషనేట్ కారుణ్య నియామకానికి అర్హులై ఉండరు. ఆ విడోవర్ ఉంటారు, అన్ఎడ్యుకేటర్స్ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్స్గ్రేషియా రూపంలో 1 లక్ష రూపాయల వరకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. 50,000 నుంచి 1 లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా ఉంది, వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ ఎక్స్గ్రేషియా అన్నది ఎంప్లాయీ ఫ్యామిలీకి ఎవరైతే విడోవరో లేకపోతే ఇంకెవరన్నా డిపెండెంట్స్, ఇమీడియట్ డిపెండెంట్స్ ఉంటే వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇస్తారు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు అమరేందర్ గారు. నమస్కారం.
0: నమస్తే.
2: ఇది మన చక్క

ఇంతవరకు ఇది మన చట్టం కార్యక్రమంలో కారుణ్య నియామకం అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ పి అమరేందర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: FM Rainbow 101.9 Musically yours.
1: కార్తీక్ నువ్వు వెళ్ళిపో కార్తీక్, ఇది కుదరదు కార్తీక్.
2: ఎందుకు చేసి ఎందుకు అలా అంటున్నావు?
1: నాన్న ఒప్పుకోరు కార్తీక్, మన వయసులు వేరే. నాన్న ఒప్పుకోరు, ఆయనకి సినిమాలంటే నేను నచ్చదు కార్తీక్.
2: పోనీ సినిమా పాటలు నచ్చాయా? అవి వినిపించి ఫ్లాట్ చేస్తా. ఓన్లీ ఆన్ రెయిన్బో ఎఫ్ఎం 101.9.

ಹಾಯ್, ಹೆಲೋ, ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಟ್ವಿನ್ ಸಿಟೀಸ್. ನ್ಯೂ ಶೋ, ನ್ಯೂ ವೈಬ್, ನ್ಯೂ ಟಾಕ್ಸ್, ನ್ಯೂ ಡಿಸ್ಕಷನ್ಸ್ ಆ್ಯಂಡ್ ಅಂತ ನ್ಯೂ ಕಾನ್ಸೆಪ್ಟ್ತೋ మన ఈవినింగ్ షో రెయిన్బో కలర్స్ అన్ని యాడ్ చేసుకొని కలర్ఫుల్ ఎంటర్టైన్మెంట్తో మీ ముందుకు వచ్చేసింది. ఎస్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ జెన్జీ. సో వెల్కమ్ టు అవర్ షో కాల్ జెన్జీ, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్, అంటే టు ది జెన్జీ, బై ది జెన్జీ, ఫార్ ది జెన్జీ అన్నమాట ఈ ప్రోగ్రామ్ కథ గురించి చెప్పాలంటే. మరి ఒక్కసారి మన ఏజ్ గురించి గుర్తు తెచ్చుకొని అబ్బా మనం కాదులే అని అనుకోకండి బాస్. హమ్ సభీ కా దిల్ తో హే బచ్చా హే జీ, వీఆర్ యంగ్ ఎట్ హార్ట్ ఆల్వేస్. సో 20 వైబ్స్ ఫీల్ అయ్యే మనందరి కోసం ఫేవరెట్ మ్యూజిక్తో మన ఈవినింగ్ షో ఫ్యాంటాస్టిక్ అండ్ మైండ్ బాగ్లింగ్గా ఉండబోతోంది. కొంచెం తెలుగులో చెప్పమా ప్రబ్లిక అని అనుకునే వాళ్ళు జస్ట్ వెయిట్ అండ్ సీ, మీకే సమజవుతుంది. మరి వెల్, మంచి ప్లేలిస్ట్ వైబ్తో నేనున్నాను. మరి నా ప్లేలిస్ట్ మీ ఫేవరెట్ పాటలే ఉంటాయి ఖచ్చితంగా కదా. సో అలాంటి ఫేవరెట్ ట్యూన్స్ కోసం యూ హ్యావ్ టు ట్యూన్ ఇన్ టు ఆకాశవాణి 101.9 ఫ్రమ్ 6 o'clock టు 9:30 PM. ఎందుకంటే ఈరోజు మీ షోలో వచ్చేసింది ఆర్జే ప్రబలిక యాజ్ యూజువల్గా మీ ఫేవరెట్ పాటలతో అండ్ మాటలతో అండ్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసిన కాలర్స్ టైంతో వచ్చేసింది. ఎస్, మరి 6 to 7 టాక్ టైం తర్వాత 78 ఫుల్ టు బిందాస్గా మనం మాట్లాడుకుందాం, బికాజ్ 78 ఇస్ ది కాలర్స్ టైం. మరి ఆ తర్వాత ఇంకా ఎన్నో స్పెషల్స్ ఉన్నాయమ్మా కొత్త ప్యాటర్న్లో. మరి సరికొత్త లుక్లో వచ్చేసిన మన ఈవినింగ్ షోని ఎంజాయ్ చేయడానికి దిస్ మ్యూజికల్ జర్నీని, అంటే మీ కార్లో, మీ బైక్లో, ఆ రోడ్డు పైన ట్రాఫిక్లో జర్నీ చేయడం కాదు, బట్ మ్యూజికలీ మీరు జర్నీ చేయాలి అంటే ఆ జర్నీ చేస్తూనే ఈ పాటలు వింటూ ఉండండి. యూ విల్ ఎంజాయ్ దిస్ వైబ్ along with me. Mari our vibe kosam you have to keep listening to Akashwani FM Rainbow Hyderabad 101.9 MHz. Mari me na favorite partalu ante not just telugu, mari 6 to 7 multilingual vindam, why not with the fantastic Michael Jackson partato start chesidama. Yes, mari Michael movie chusin tarvata multiple times aa cinema chusesan anamata, because anta baaga నాకు ఎంజే గుర్తొచ్చేసి నోస్టాలజియాలో ఉండిపోయానమాట. ఐ థింక్ డెఫినెట్లీ మీరు కూడా. సో వై కాంట్ వీ ఎంజాయ్ దిస్ ఎంజే నంబర్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జే ప్రవళిక.

All right, this is Zen Z with me, RG Pravlika, only on Akashvani FM Rainbow Hyderabad 101.9 MHz. Rainbow adds colors to your life. But our colors are not going to be bold in our show. Different patterns వచ్చేసాయి కదా. ఐఎమ్ డెఫినెట్లీ ఎక్సైటెడ్ జస్ట్ లైక్ యూ. మరి హోప్ ది న్యూ ప్యాటర్న్స్ ఆర్ ఎంటర్టైనింగ్ యూ సో వెరీ వెల్ కదా. నిజంగా ఎస్. మరి డూ యూ నో అబౌట్ యోర్ లో? ఐ డోంట్ నో అబౌట్ యోర్ లో అని అనుకుంటే ఇది ఖచ్చితంగా మీరు వినాల్సిందే. హే, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు? అమ్మో, మా బాస్ యమకింకరుడు, భరించాల్సిందే. కానీ అబ్బా, నచ్చకపోయినా వీళ్ళతో నేను ట్రావెల్ చేయాల్సిందే. లాంటి కాన్సెప్ట్స్ ఈ యోలో ఫండాన్ని ఫాలో అయ్యే వాళ్ళకి అస్సలు సెట్ అవ్వం అన్నమాట. ఎస్, సీరియస్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది జెన్జీ మెంటాలిటీ రైట్ నౌ. నిజంగా ఇఫ్ యు సీ, ఏజెస్ మారుతున్నా కొద్ది, జనరేషన్స్ మారుతున్నా కొద్ది, థాట్ ప్రాసెస్ అండ్ లైఫ్ ప్రిన్సిపల్స్ మారిపోతున్నాయి కదా. ద వే దే లుక్ అట్ లైఫ్ అండ్ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ క్యారెక్టర్, బిహేవియర్, ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్. డెఫినెట్లీ ఎవ్రీ జనరేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రోస్ అండ్ కాన్స్.

మిలేనియల్స్కి ఇప్పుడున్న జనరేషన్ నచ్చదు, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అప్పుడు వాళ్ళు అసలు నచ్చదు. బట్ యు నో ఎవ్రీ జనరేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ మనం అనుకున్నట్టు. అయితే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ యోలోని చాలా ఫాలో అవుతున్నారన్నమాట, అండ్ కరెంట్ ట్రెండ్ ఇస్ దాట్ అనమాట. అంతే కదా, బికాస్ దీని గురించి చెప్పాలంటే అడ్జస్ట్ అవుతూ ఉండటం, మిగతా వాళ్ళు కూడా ఇంప్రెస్ అవ్వాలి మన ప్రవర్తనతో, అండ్ అందరి బుక్స్లో మనం గుడ్గా ఉండాలి అన్న ఆలోచన ప్రీవియస్ జనరేషన్స్దైతే, మిగతా వాళ్ళు ఏమనుకుంటే నాకేంటి, నాకు నచ్చిందే నేను చేస్తాను, నాకు కరెక్ట్ అనిపించింది నేను చేస్తాను అనే సార్ట్ ఆఫ్ మెంటాలిటీ ఇప్పుడున్న వాళ్ళది కదా. సో బికాస్ వాట్ దే థింక్ ఇస్ యోలో, ఒక్క లైఫ్, ఒకే ఒక్క లైఫ్ బాస్. ఈ కాంప్రమైజెస్ మా వల్ల కాదు. అడ్వెంచర్ చేయాలనిపిస్తుందా, చేసేయాల్సిందే. మనసులో ఉన్న మాట చెప్పేయాలా, చెప్పేయాల్సిందే. అరే నా టుడూ లిస్ట్లో ఎప్పటి నుంచో ఇదో పెద్ద కోరిక సోలో ట్రిప్ వేయాలనేసి, అయితే వేసేయాల్సిందే. సి లైఫ్ అంటే నో కాంప్రమైజెస్, నో కంట్రోల్స్ అనిపించింది, అనిపించినట్టు చేసేయాల్సిందే అనే మెంటాలిటీయే దిస్ యోలో ఫండా అనమాట. అంటే యోలో ఇస్ నథింగ్ బట్ యూ ఓన్లీ లివ్ వన్స్ బాస్. మరి ఈ వన్స్ ఇన్ అ లైఫ్ టైం, వన్ లైఫ్ కోసం ఎందుకు కాంప్రమైజెస్ అనే మెంటాలిటీతో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యోలో ఫండాని ఫాలో అవుతున్నట్టే కదా. మరి యా డెఫినెట్లీ డేరింగ్గా డాషింగ్గా నచ్చినవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఓకే, బట్ ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉందన్నమాట. ఆ ట్విస్ట్ ఏంటో నేను చెప్తా. మీన్ వైల్ ఎంజాయ్ లవ్లీ మల్టీలింగ్వల్ మ్యూజిక్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి 101.9 FM విత్ మీ ఆర్జే ప్రభలిక.

Hello, and yes, we are talking about your low. ಎಸ್, ಮೀರು ಅಂಟನಾರು ಆಕಾಶವಾಣಿ ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ ಹೈದ್ರಾಬಾದ್ 101.9 ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ರೈನ್ಬೋತೋ ಜೀವಿತಂ ರಂಗಳಮಯಂ. ಆ್ಯಂಡ್ ದಿಸ್ ಇಸ್ ಮೀ ಯೋರ್ ಆರ್ ಜಿ ಪ್ರವಲಿಕಾ, ಲೈವ್ ಫ್ರಮ್ ರೈನ್ಬೋ ಸ್ಟುಡಿಯೋಸ್. ಯೋ ಲೋ, ಯು ಓನ್ಲಿ ಲಿವ್ ಒನ್ಸ್ ಅನ್ನೇ ಫಂಡಾತೋ ಚಾಲಾಮಂದಿ ಈ ಮಧ್ಯಕಾಲಂಲೋ ಅದೇ ಫಂಡಾನ ಫಾಲೋ ಅವುತ್ತಿದ್ದಾರೆ. ಯು ಸಿ, ಕಾಂಪ್ರಮೈಸಸ್ ವದ್ದು, ಡೇರಿಂಗ್ ಆ್ಯಂಡ್ ಡ್ಯಾಷಿಂಗ್ಗಾ ಉಂಡಾಲಿ. ವಿ ಹ್ಯಾವ್ ಟು ಡೂ, ಮನಕ್ಕೆ ನಚ್ಚಿನಟ್ಟು ಉಂಡಾಲಿ. ಅಸಲು ಮಿಗತಾ ವಾಳ ಕನ್ಸೆಂಟ್ ಅವಸರಂ ಲೇದು, ಮಿಗತಾ ವಾಳ ಇಂಪ್ರೆಷನ್ಸ್ ಮನಕ್ಕೆ ಅಕ್ಕಡನೇ ಲೇದು ಅನುಕೊನೇ ವೈಬ್ ಈ ಜೆನ್ಜಿ ವೈಬ್. ಅಂದಕ್ಕೆ ಕದಾ ಚಾಲಾ ಮಂದಿ ಈ ಯೋಲೋ ಫಂಡಾನಿ ಫಾಲೋ ಅವುತ್ತಿದ್ದಾರೆ. ಬಟ್ ಯು ನೋ, ಒನ್ಸ್ ವಿ ಥಿಂಕ್ ಅಬೌಟ್ ದ ಮಿಲೇನಿಯಲ್ಸ್, ವಾಳಕ್ಕೆ ಈ ಫಂಡಾ ಅಸಲು ನಚ್ಚದು. ಸರ್ದಕ್ಕೆ ಪೋತು ಮುಂದಕ್ಕೆ ವೆಲ್ಲಟೋ, ఏదైనా మిగతా వాళ్ళ కోసం, మిగతా వాళ్ళ కళ్ళలో మనం చాలా గుడ్గా ఉండాలి, చాలా ఇంప్రెసివ్గా ఉండాలి, అండ్ అందరి కన్సెంట్ మనకు కావాలి అనే రకాలు మిలీనియల్స్ అనమాట. సో వీళ్ళిద్దరి ఫండాస్లో టోటల్గా ఆపోజిట్ ఫండాస్ అనేసి చెప్పాలి కదా. బట్ యునో, యోలో ఈజ్ డెఫినెట్లీ గుడ్, బట్ డెఫినెట్గా యోలో అనే కాన్సెప్ట్ కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, కొన్ని విషయాల్లో అస్సలు ఫాలో అవ్వకూడదు. ఎస్, దట్ ఈస్ రియలీ రియలీ రియలీ ఇంపార్టెంట్. అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు? ఇఫ్ సంథింగ్, ఏదైనా అన్యాయం జరుగుతోంది, యు కాన్ గెట్ బ్యాక్. మిగతా వాళ్ళు ఏమనుకుంటారో పక్కన పెట్టేసేసి, వాట్ ఇస్ కరెక్ట్ దానికోసం ఫైట్ చేయడం అనే దాంట్లో యోలో డెఫినెట్లీ వర్క్స్ అవుట్. కొత్త స్కిల్స్ నేర్చుకోవడంలో నాకు వస్తుందో లేదో అని భయపడకుండా ఆ గిటార్ క్లాస్లో జాయిన్ అయిపోండి, లేదా కొత్త లాంగ్వేజ్ నేర్చుకోండి. దట్స్ వేర్ యోలో వర్క్స్ వెరీ వెల్. అండ్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ డబ్బు తర్వాత సంపాదించుకోవచ్చు, కానీ 20s-30s ఉన్న ఎనర్జీ తర్వాత రాదు. సో ఈ డబ్బులు ఖర్చు పెట్టైనా ఖచ్చితంగా చేయాల్సిన పనుల్లో అయితే ట్రావెలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బికాస్ చాలామంది సంవత్సరాలు అలా పని చేస్తూనే ఉంటారు. దే డోంట్ నో దట్ యూ హ్యావ్ టు లివ్ లైఫ్ కదా. సో యూ కాంట్ జస్ట్ కాంప్రమైజ్ లైఫ్ జస్ట్ ఫర్ ఎర్నింగ్ ఇన్ ద బిగినింగ్ స్టేజెస్, 30s-40s బాగా పడి పని చేసేసి

ఫిఫ్టీ ఏజ్లో బయటికి వెళ్దాం అనుకున్నా కానీ ఎనర్జీ అనేది ఉండదన్నమాట. సో ఏ ఏజ్లో మీరు ట్రావెల్ చేయాలి, ఎంజాయ్ చేయాలి అనే థింగ్స్ని ఖచ్చితంగా ఆ ఏజ్లో చేయాలి. అండ్ అక్కడ యోలో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఎక్స్ప్రెసింగ్ ఫీలింగ్స్ మీ క్రష్కి చెప్పాలన్నా, మీ పేరెంట్స్కి ఐ లవ్ యూ చెప్పాలన్నా, మీ ఫేవరెట్ పర్సన్కి చెప్పాలన్నా యోలో డెఫినెట్లీ కమ్స్ టు ప్లే హియర్. అండ్ హెల్తీ రిస్క్స్ ఇన్ కెరీర్ చేయొచ్చు. బోర్ కొట్టే జాబ్ కంటే మీకు ఇష్టమైన క్రియేటివ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయాలి. అక్కడ రిస్క్ తీసుకోవచ్చు, అక్కడ అనుకోవచ్చు జిందగి నా మిలేదు మరో బాస్, యు లివ్ ఓన్లీ వన్స్ అనేసి ఖచ్చితంగా ఇక్కడ అనుకోవచ్చు కదా. అండ్ అంతేకాదు, ఫ్యాషన్ ట్రెండ్ ఫాలో అయ్యేటప్పుడు కూడా డెఫినెట్గా వీ కెన్ జస్ట్ థింక్ యూ ఓన్లీ లివ్ వన్స్. సో ఈ ఏజ్లో ఖచ్చితంగా లెట్ మీ ట్రై దిస్ అనే పర్స్పెక్టివ్ ఈ పర్సనల్ స్టైల్లో మనం వాడచ్చు. బట్ యునో కొన్ని విషయాల్లో యోలో అనే ఫండాని వీ కాంట్ ఎట్ ఆల్ ఇంప్లిమెంట్. అంటే హెల్త్ అండ్ సేఫ్టీ విషయాల్లో చెప్పాలంటే యోలో అని చెప్పి హెల్మెట్ లేకుండా బైక్ స్పీడ్గా నడపడం లేదా డ్రగ్స్ ఆర్ స్మోకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడటం అనేది చాలా చాలా చాలా డేంజరస్. సో ఇలాంటి విషయాల్లో దేర్ ఇస్ నో యోలో. ఎస్, దేర్ ఇస్ ఖచ్చితంగా ఈ విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సిందే. అండ్ ఫినాన్షియల్ మ్యాటర్స్లో అయితే శాలరీ రాగానే మొత్తం ఖర్చు పెట్టేసేయాలి అన్న ఫండా కాకుండా డెఫినెట్గా యూ లివ్ ఓన్లీ వన్స్, బట్ దేర్ ఇస్ డెఫినెట్లీ దెర్ ఇస్ టుమారో ఇన్ దిస్ వన్ లైఫ్. సో ఆ టుమారో కోసం సేవింగ్స్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట. ఎస్, అండ్ అంతేకాదు ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ బేసిక్స్ విషయంలో కూడా సినిమాకి వెళ్తే ఏమవుతుంది, ఐ వాంటెడ్ టు బీ జస్ట్ లివ్ దిస్ లైఫ్ నాకు నచ్చినట్టు అనేసి అవుట్ రీజెస్గా ఉండిపోతారు. దే నెగ్లెక్ట్ దేర్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్. బట్ యు నో అల్టిమేట్లీ ఇట్ విల్ బి యూ ఆబ్వియస్లీ లూజ్ అవుట్ అయిపోతుంది అనమాట. యోల్లో యూ ఆబ్వియస్లీ లూజ్ అవుట్ అయిపోతుంది. సో ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్లో ఖచ్చితంగా కాంప్రమైజ్ అయ్యి ఖచ్చితంగా వాటిని చదవాల్సిందే, ఫాలో అవ్వాల్సిందే. అండ్ హర్టింగ్ అదర్స్ విషయంలో కూడా అసలు మిగతా వాళ్ళు హర్ట్ అవుతున్నారంటే అసలు ప్రసక్తే లేదు, వెళ్ళి ఖచ్చితంగా సారీ చెప్పాలి. అండ్ అలాంటి బిహేవియర్ అస్సలు ఉండకూడదు అనమాట. అండ్ యు నో ప్రతిదానికి సోషల్ మీడియా వ్యాలిడేషన్ అక్కర్లేదు. అండ్ వీ ఆర్ టూ మచ్ ఇన్ టు డూమ్ స్క్రాలింగ్, ఆల్వేస్ స్క్రీన్స్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ థింకింగ్ లైక్ నాకు నచ్చినట్టు నేను ఉంటున్నాను కదా అనేసి టైం వేస్ట్ అన్నెసెసరీగా చేసేస్తున్నాం అనమాట. సో యోలో అంటే లైఫ్ని రిగ్రెట్ లేకుండా బతకడం, అంటే రిస్క్లో పెట్టి బతకడం కాదు అనమాట. ఎస్, సో ఆల్వేస్ మేక్ షూర్ వాట్ యు ఆర్ డూయింగ్, వేర్ యు ఆర్ టేకింగ్ రిస్క్, వేర్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ అనేది చాలా క్లారిటీతో ముందుకు వెళ్ళాలన్నమాట. ఎస్, బట్ మెయిన్ వై యూ ఆర్ లిస్నింగ్ టు జెన్సీ విత్ మీ ఆర్జే ప్రవళిక. మరి మల్టీలింగ్వల్ సాంగ్స్ వింటున్నారు ఇన్ దిస్ ఫస్ట్ అవర్. అండ్ ఆఫ్టర్ 7 o'clock ఖచ్చితంగా నేను ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను, మరి మీతో మాట్లాడిస్తాను ఫ్రమ్ 7 to 8. మరి 7 to 8 కాలేజ్ టైంకి రెడీ అయిపోండి. ద నంబర్ 7040232300 2330 2324821 and 2970471 5 are the numbers. And here we go with the Justin Bieber, Yummy.

ఈ పాట వినగానే మీకు కూడా ఖచ్చితంగా ఏదో తెలుగు పాట గుర్తొచ్చింది కదా. మొన్న కనిపించావు మై మర్చిపోయాను కదా. ఎస్, అయితే మీరు నేను సేమ్ సేమ్ వైబ్లో ఉన్నామన్నమాట. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జీ ప్రవళిక, అండ్ వీఆర్ ఇన్ ద సెన్సీ జోన్, అండ్ దిస్ ఇస్ ద న్యూ ప్యాటర్న్ ఇన్ ఆకాశవాణి ఇన్ ది ఈవినింగ్ షో. అయితే యూత్ అంటే యంగ్ అండ్ ఎనర్జెటిక్ వైబ్ వచ్చేస్తుంది కదా. మీరు యూత్ అనేసి అంటే ఎవరైనా పొంగిపోతారు, ఏంటి సార్ ఇంత యంగ్గా కనిపిస్తున్నారు, ఏంటండి అసలు మీకు ఏజ్ అవ్వట్లేదు, ఇలాంటి మాటలు వింటే ఆటోమేటిక్గా ఎవరైనా పులకరించిపోతారు కదా. మరి యూత్ అన్న పదంలో అంత యంగ్నెస్ ఉంది, అంత ఎనర్జెటిక్ వైబ్ ఉంది. బట్ యు నో రియాలిటీలో లెట్స్ టేక్ ద జోన్ ఆఫ్ టీన్స్ నుంచి ఒక 30s వరకు. ఒకవేళ వీళ్ళని యూత్ అంటారు అంటే ఈ జోన్ వాళ్ళని తీసుకుంటే రియాలిటీలో వీళ్ళు అంత యంగ్గా అంత ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారా? చాలామంది మనం అబ్జర్వ్ చేస్తే, మనం వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే మార్నింగ్ సిక్నెస్, లేజినెస్, మొబైల్ డూమ్ స్క్రాలింగ్ వచ్చేసి అసలు ఎంత అడిక్ట్ అయిపోయారంటే, ఎంత వీక్గా ఉంటున్నారంటే, అండ్ ఇంప్రాపర్ స్లీప్ ప్యాటర్న్స్, అండ్ అడ్డమైన గడ్డి తిన్నాం అంటే అదే మనకు తెలిసిందే కదా, మన భాషలు పిజ్జాలు బర్గర్లు అంటే దట్స్ నో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మెయింటెనెన్స్. అండ్ అంటే మంచి మంచి బ్రాండెడ్ దగ్గరే ఫుడ్ తీసుకున్నా కానీ దెర్ ఇస్ నో క్వాలిటీ ఇన్ ద ఫుడ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. మరి డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయడం, అండ్ సో మచ్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ వాళ్ళకు ఉంటుందన్నమాట, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇవన్నీ వాళ్ళ లైఫ్ స్టైల్లో భాగం అయిపోయి యాక్చువల్లీ ఫిజికల్లీ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ యాక్టివ్, మెంటలీ కూడా ఓకే ఫైన్ అంటిల్ దేర్ అకాడమిక్స్. బట్ యు నో ఎవరైతే ఇలాంటి లైఫ్ స్టైల్ లేకుండా ఒక ప్రాపర్ మిలేనియల్ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉంటున్నారు, బికాస్ వాళ్ళ పద్ధతులు వేరు. దే ఆర్ నాట్ అడిక్టెడ్ సో మచ్ టు సోషల్ మీడియా, సో మచ్ టు ఇలాంటి లైఫ్ స్టైల్ సిక్నెస్ వాళ్ళకి లేదు. కొన్ని పద్ధతులు ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ ఐ అగ్రీ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ రియలీ సో మచ్ ఇన్ టు హెల్త్ సెంట్రిక్, చాలా ఫిట్నెస్ ఫాలో అవుదాం అనేసి డైట్లు ఫాలో అవుతూ ఎక్సర్సైజెస్ చేస్తూ ఫిట్నెస్ ఫ్రీగా అయితే కనిపిస్తున్నారు. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది స్టామినా, లైక్ వాళ్ళు ఎంత అథ్లెటిక్గా ఉంటున్నారు అనేది మ్యాటర్ కదా. ఎస్, సో యూ డోంట్ నీడ్ టు డూ బిగ్ స్పోర్ట్స్ నేషనల్ లెవెల్ది, ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు స్పోర్ట్స్లో భాగమై ఉన్నారంటే, ఇఫ్ యు ఆర్ అ స్పోర్ట్స్ మెన్ ఆఫ్ దాట్ కైండ్ దెన్ ఇట్స్ సింప్లీ సూపర్. బట్ అట్లీస్ట్ టు ద ఎక్స్టెంట్ వాట్ వీఆర్ లివింగ్, కొంచెం అన్న అథ్లెటిక్గా మన బాడీ మూమెంట్స్ ఉండాలి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుదిరినప్పుడల్లా అవుట్డోర్ గేమ్స్ ఇన్ ద వీకెండ్స్, అండ్ డైలీ లైఫ్లో కావాల్సినంత ఫిజికల్ మూమెంట్ కావాలి. అది ఇంట్లో పనులు చేసో ఎలా చేస్తారో, వాకింగ్ చేస్తారో, ఇంకొంచెం జిమ్ చేస్తారో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బాడీ నీడ్స్ సమ్ ఫిజికల్ మూమెంట్. అండ్ ఫార్మల్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసు కదా.

టోటలీ డేకి ఎక్స్పోజ్ అయిపోయి చాలా చాలా చాలా హార్డ్ హార్డ్ పనులన్నీ చేస్తే తప్పితే ఒక పంట పండదన్నమాట. సో ఫార్మర్ లైఫ్లో ఒక్క వన్ డే మనం ఉంటే డెఫినెట్గా ఫిజికలీ ఫిట్ అయిపోతాం అనేసి నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో మనం ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ ఫస్ట్లీ ఉండాలి. సో బేసిక్ అథ్లెటిక్ మూమెంట్స్ ఉండాలి. వై ఎమ్ ఐ టాకింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్? బికాస్ టుడే వీ ఆర్ సెలబ్రేటింగ్ వరల్డ్ అథ్లెటిక్స్ డే. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది స్పోర్ట్స్ అనేది ఎంత ఇంపార్టెన్స్ ఉందో అక్కడ, నాట్ జస్ట్ స్పోర్ట్స్ బట్ అవర్ ఫిజికల్ మూమెంట్, అవర్ హెల్త్, దానివల్ల మనకి ఎంత మంచి జరుగుతుందో అవేర్నెస్ పెంచడానికే ఎవ్రీ ఇయర్ వీఆర్ సెలబ్రేటింగ్ వరల్డ్ అథ్లెటిక్స్ డే ఆన్ May 7th అనమాట. సో నాట్ జస్ట్ రిమైండింగ్ యూ అబౌట్ దిస్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డే, బట్ మీరు చాలా చాలా ఫిజికల్ మూమెంట్స్ ఇంకా పెంచుకోవాలి. బికాస్ మనకి ఈ మధ్యకాలంలో వచ్చేవే లైఫ్ స్టైల్ డిజీజెస్ అనమాట. సో ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ ఓన్లీ బికాస్ ఆఫ్ నాన్ మొబిలిటీ, నాన్ మూమెంట్ అనమాట. సో కుదిరినప్పుడల్లా వాక్ చేస్తూ ఉండండి. అండ్ వాట్ ఎవర్ ద ఫిట్ ట్రాకర్స్ మీరు వాచ్లో ఏదైతే ఫాలో అవుతున్నారో, నంబర్ ఆఫ్ స్టెప్స్ అండ్ ఆల్, అవన్నీ చేస్తూనే ఇంకా కుదిరితే ఇంకాస్త ఎక్కువగా మూవ్ చేయండి. కుదిరితే స్టేర్స్ యూజ్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ లిఫ్ట్. కుదిరినంతగా ఎక్కువగా మూవ్ అవుతూ ఉండండి. అండ్ ప్లీజ్ ప్లే ఆల్ సార్ట్ ఆఫ్ అవుట్డోర్ గేమ్స్, బికాస్ చాలా ఎక్కువగా స్క్రీన్స్ అలవాటు అయిపోయాయి మనకి. సో స్క్రీన్ గేమ్స్ కాకుండా అవుట్డోర్ గేమ్స్, సెడెంటరీ గేమ్స్ కాకుండా మూమెంట్ ఉన్న గేమ్స్ ఆడుతూ ఉండండి. అండ్ దాట్స్ హౌ డెఫినెట్లీ బాడీ ఫిట్నెస్సే కాదు, ఫిట్గా ఉండటమే కాదు, మనకి స్టామినా స్ట్రెంగ్త్ పెరగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, విచ్ వీ డెవలప్ ఓన్లీ విత్ ఫిజికల్ మూమెంట్ అనమాట. ఎస్, మరి వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జే పబ్లిక. మరి పాట తర్వాత ఆర్ యూ రెడీ ఫర్ ద కాల్స్ టైం? నేనైతే వెయిట్ చేస్తున్నా మీతో మాట్లాడడానికి. స్టే ట్యూన్డ్ టు 101.9 విత్ మీ ఆర్జే పబ్లిక.

0: FM Rainbow 101.9 Musically yours.
1: నువ్వు కూడా రెయిన్బో వింటావు. ఆ పక్కనుందే అచ్చంటిది, అది కూడా రెయిన్బో వింటుంది. ఆ ముసలి దుద్దే ఎగిలిస్తోంది, అది కూడా రెయిన్బో వింటుంది. అందరూ వింటారు రెయిన్బో, కానీ నాకు నచ్చలేదు. నన్ను వదిలేసి నువ్వు ఒక్కడిది రెయిన్బో వింటావు, నాకు నచ్చలేదు.
2: Twin Cities Rainbow FM 101.9.

వచ్చేసింది, సమయం వచ్చేసింది, మీరు నేను మాట్లాడుకునే టైం వచ్చేసింది. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆచి ప్రభలిక, అండ్ ఇట్ ఈస్ హలో రెయిన్బో టైం. ఎస్, మరి 78 కాలర్స్ టైం కాబట్టి మీరు నా కాల్ చేసి మాట్లాడచ్చు ఆఫ్టర్ అ లాంగ్ టైం కదా. ఎస్, మరి నంబర్స్ వచ్చేసి 0402323003, 0402323481, అండ్ 0402970471 ఆర్ ద నంబర్స్. ఒక్కవేళ లైన్స్ బిజీగా ఉంటే, ఖచ్చితంగా బిజీగా ఉంటాయి ఎందుకంటే ప్రభలిక వచ్చిందంటే బాగుండు, ఎంతమంది కాల్ చేస్తూ ఉంటారు కదా. ఒకవేళ లైన్స్ బిజీగా ఉంటే యూ కెన్ ఆల్సో వాట్సాప్ మీ 0914023234822. ఏం మాట్లాడుకుందాం అంటే, ఇప్పుడు ఏం తిందాం అనుకున్నా కానీ చాలా మైండ్లో వచ్చేస్తుందమ్మా, చాలా కాన్షియస్ అయిపోతున్నాం. షుగర్ తింటే ఒక బాధ, తినకపోతే ఇంకో కాంప్రమైజ్. ఏది తిన్నా దాని వెనకాల ఇంకో హెల్త్ ఇష్యూ కానీ ఒక వెయిట్ ఇష్యూ కానీ వచ్చేస్తుంది. సపోజ్ ఎంత తిన్నా హెల్త్ ఇష్యూ, వెయిట్ ఇష్యూ రాదు అంటే ఏ ఫుడ్ ఐటమ్ని మీరు రోజు తింటారు? ఇదన్నమాట మన టాపిక్. సో వెంటనే కాల్ చేసి షేర్ చేసుకోండి విత్ మీ. మరి 8 o'clock వరకే కాలేజ్ టైం ఉంటుంది కాబట్టి వెంటనే కాల్ చేయండి. స్టే ట్యూన్ విత్ మీ ఆర్జే ప్రభలిక.

0: జనగణన ఆధారంగా డీలిమిటేషన్ పునర్విభజన నిర్వహించిన తర్వాత మాత్రమే అది ఏప్రిల్ 16-26 నుండి ఆ రకంగా నిర్ణయించబడింది ఈ ప్రస్తుతం ఉన్న చట్టంలో. కానీ మోదీ గారు ఈ యొక్క జనగణన చేసిన తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ అమలైన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ వేసి ఇదంతా కూడా కాలయాపన జరుగుతుంది. 334A ఆర్టికల్ అనుగుణంగా ఆ మహిళా బిల్లుతో అది జోడించాల్సి వచ్చింది. కాబట్టి 2029 ఎన్నికల్లోనే దీన్ని అమలు చేయాలి. అమలు చేసినట్టయితే పార్లమెంటుకు మాత్రమే కాకుండా అన్ని రాష్ట్రాల్లో జరిగేటువంటి అసెంబ్లీలకు కూడా 2029 నుంచే ఇది అమలుకు జరగాలని చెప్పి వారు మళ్ళీ 131 రాజ్యాంగ సవరణ ఈ బిల్లు 2026 డీలిమిటేషన్ మరి కలిపి ప్రవేశపెట్టడం జరిగింది. అంటే 26 జనాభా గణాంక వివరాలు తీసుకున్నట్టయితే అది 28 వరకు లెక్కలు వస్తే డీలిమిటేషన్ కమిషన్ వేస్తే ఆ కమిషన్ దేశవ్యాప్తంగా పర్యటన చేస్తే 29 ఎన్నికలు గడువు ముగిసిపోతుంది. కాబట్టి అది 29 అమలు జరగదు కాబట్టి ఎప్పుడో మళ్ళీ 34-39 వస్తుంది. కాబట్టి 29 జరగాలని చెప్పి ఈ యొక్క బిల్లు మళ్ళీ మొన్న 131 సవరణ బిల్లు ప్రవేశపెడితే దురదృష్టవశాత్తు మరి ఆ యొక్క బిల్లును మరి విపక్షాలు దాన్ని వీగిపోయేలాగా చేశాయి, పూర్తిగా వ్యతిరేకించాయి, విభేదించాయి. కాబట్టి ఇవాళ మోదీ గారు మహిళలను అన్ని రంగాల్లో వాళ్ళను గొప్పగా పారిశ్రామికవేత్తలు చేయాలి, వాళ్ళను ధనవంతులు చేయాలి. వ్యవసాయంలో ఏ పరికరాలు అయితే ఉపయోగపడతాయో డ్రోన్ ద్వారా ఆ యొక్క మందులు చల్లేటువంటి కార్యక్రమం మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే ఇది పరిమితం చేసి ఆ రకంగా ఒక 10 మహిళలకు ఆ డ్రోన్ దీదీ పేరు మీద ఆ కార్యక్రమాన్ని కూడా వారు చేపట్టడం జరిగింది. ఆ రకంగా మహిళలు ఇవాళ స్థానిక సంస్థల్లో రాణిస్తూ ఉన్నప్పుడు ఎందుకు చట్ట సభలు రానకూడదు, వ్యాపారంలో కూడా ఎందుకు రానియకూడదు, పారిశ్రామిక కేంద్రంగా తయారు ఎందుకు చేయకూడదు అనే ఆలోచనతోనే వారు మహిళా పక్షపాతిగా ఇవాళ తగు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
1: సార్, ఓబీసీ వర్గాలకు చెందిన వాళ్ళు చిన్న పరిశ్రమలు గాని చేతి వృత్తుల వారు గాని ఆత్మ నిర్భర్ భారత్ పథకాల ద్వారా మరింత బలపడాలంటే ఎలాంటి చర్యలు అవసరమని మీరు భావిస్తున్నారు?
0: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా వారు ఓబీసీలకు పెద్దపీట వేసి అన్ని రంగాల్లో రాజకీయ క్షేత్రంలో కూడా మొదటిసారిగా ఒక అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, ఆ కుటుంబ పోషణ కోసం రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మినటువంటి వ్యక్తి దేశానికి మూడవసారి వరుస క్రమంగా ప్రధానమంత్రి కావడం అనేది ఒక చరిత్ర, ఒక రికార్డు దేశానికి ప్రధానమంత్రి కావడం. అటువంటి పేదవాడు దేశానికి ప్రధానమంత్రి అయితే అనేక మంది ఆర్థికవేత్తలు కూడా తలదన్నే రీతిలో ఎక్కడో 11వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థికంగా ఈ దేశాన్ని ప్రపంచంలో 4వ స్థానానికి తీసుకొచ్చారంటే మీరు ఊహించండి 11 ఏళ్లలో అంత ముందు చూపుతో ఉన్నటువంటి నాయకుడు, ఒక విజనరీ లీడర్. నేను అందుకనే చెప్తుంటాను నరేంద్ర మోడీ గారు ఈ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్, నాట్ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్. ఎన్నికల కోసం వారు పనిచేయరు, ఓట్ల కోసం మేలు జరుగుతుందా లేదని ఆలోచన చేయరు, భవిష్యత్ తరాలకు ఇది మేలు జరుగుతుందా లేదనే ఆలోచనతో పనిచేసే వ్యక్తి. ఆ రకంగా వారి కేంద్ర క్యాబినెట్లో 27 మందిని ఓబీసీ వర్గాలకు మంత్రివర్గంలో భాగస్వామ్యం కల్పించాడు. అంతేకాకుండా జాతీయ స్థాయిలోటువంటి బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించి వాళ్ళ హక్కులను అధికారులను కాపాడారు. అంతకుముందు అది కోరలేని కమిషన్గా ఉండింది. ఈ రకంగా పెను మార్పులు తీసుకొచ్చి పిల్లలు చదువుకోవడానికి కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలైనటువంటి కేంద్రీయ విద్యాలయం, నవోదయ పాఠశాల, సైనిక్ స్కూల్స్లో, న్యాయ విశ్వవిద్యాలయాలు మొదటిసారిగా 27% రిజర్వేషన్ ఇవాళ కల్పించడం వల్ల మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కొన్ని లక్షల మంది ప్రతి ఏటా ఇవాళ ఉన్నత చదువు వారు పొందగలుగుతున్నారు. సైనిక్ స్కూల్స్ లో బీసీలే కాదు మొదటిసారిగా అమ్మాయిలకు కూడా రిజర్వేషన్ కల్పించారు. ఈ రకంగా ప్రతి ఏటా నీట్ మాధ్యమం ద్వారా జరిగేటువంటి ఎంబీబీఎస్, ఎండి పరీక్షలు, అంటే మోదీ గారు రాకపోవడం ఎక్కడో 25-30 వేల ఎంబీబీఎస్ సీట్లుంటే ఇప్పుడు ప్రతి ఏటా 100,000 మంది చదువుకుని డాక్టర్లు అయ్యేదానికి వారు ఆ వెసులుబాటు కల్పిస్తే 27,000 మంది ప్రతి ఏటా డాక్టర్లు అవుతున్నారు. ఈ రకంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పేరు మీద ఏ మత్స్యకారులు అయితే సముద్రాన్ని నమ్ముకొని ఇవాళ జీవితం గడుపుతున్నారో వాళ్ళ జీవితం అంతా కూడా చేపలు పట్టే వృత్తి, అటువంటి వాళ్ళని కూడా ఆదుకోవాలి. వాళ్ళ యొక్క జీవితాన్ని మరి కళ్ళారా చూసినటువంటి వ్యక్తి, మనకు ఈ దేశానికి సముద్ర తీరం ఎంతగా ఉన్నదో మీరు ఆలోచన చేయొచ్చు. ఆ సముద్రాన్ని నమ్ముకొని ఈ వృత్తిలో ఉన్నసాగాలకు వాళ్ళ పరికరాలు ఏది కొన్నా 50% సబ్సిడీ. ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి ఒక నావ కొన్నా లేదా 1,00,000 రూపాయలు పెట్టి వల కొన్నా 50% సబ్సిడీ, అంటే 1,00,000 రూపాయల నావ 50 లక్షలకి. అది మహిళలైతే 60% సబ్సిడీ. ఇది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. రెండోది ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన. ఇవాళ గ్రామాల్లో ఏ కుల వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి నేత, గీత, మత్స్య, కమ్మరి, కుమ్మ

0: మరి వడ్రంగి చాకలి మంగలి బోయ ఈ వర్గాలన్నీ కూడా వాళ్ళు వృత్తులు కోల్పోయి ఆ వృత్తులన్నీ కూడా క్షీణించిపోయి వారు జీవితమే గగనంగా మారింది. వాళ్ళని కూడా ఆదుకోవాలి. గ్రామీణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. పట్టణాల కూలీలుగా వలస వస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి రామరాజ్యం, అది గ్రామ రాజ్యం ద్వారా సాధ్యమవుతుందని నమ్మిన వ్యక్తిగా ఆ యొక్క ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పేరు మీద 18 రకాలైన వృత్తుల మీద ఆధారపడే వాళ్లకు ఉచితంగా శిక్షణ, వారికి ప్రధానమంత్రి స్టైఫండ్ ఇవ్వడం శిక్షణ పొందే సందర్భంలో, తర్వాత సర్టిఫికెట్ ఇవ్వడం. సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత 15,000 రూపాయల ఆధునికమైన టూల్ కిట్స్, ఇవాళ రజక వృత్తిలో ఉన్నట్టయితే వాళ్ళకి వాషింగ్ మిషన్స్, లేదా మంగళ వృత్తి ఉన్న వాళ్లకు అనేక రకాలుగా వాళ్ళకి సెలూన్లో కావలసినటువంటి ఆధునికమైనటువంటి పరికరాలు ఉచితంగా. దాదాపు 30 లక్షల కుటుంబాలకు మేలు జరిగే కార్యక్రమాన్ని ఒక బృహత్తరమైన పథకంగా ఇవాళ భావించారు. ఆ రకంగా వాళ్ళ జీవితాల్లో వెలుగునిస్తారు. 1 లక్ష రూపాయలు బ్యాంకు ద్వారా నామమాత్రం వడ్డీతో వాళ్లకు మరి లోన్లు ఇవ్వడం, ఆ తర్వాత మార్కెటింగ్ వ్యవస్థ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పోర్టల్ తయారు చేసి ఎవరు ఏ వస్తువులు ఉత్పత్తి చేసినా దేశవ్యాప్తంగా మార్కెట్ కొనసాగించేదానికి వెసులుబాటు కల్పించి, ఇది ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన.
1: మొత్తానికి విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం,
0: పారిశ్రామికవేత్తలు కూడా తయారు చేయడానికి బీసీలను ప్రధానమంత్రి వెంచర్ క్యాపిటల్ ఫండ్ పేరు మీద ఇవాళ బ్యాంకులు వాళ్ళ ఆర్థిక సంస్థల ద్వారా లోన్లు ఇప్పించి వాళ్లకు ఆదుకుని కొన్ని వేల మందిని పారిశ్రామికవేత్తలుగా బీసీ వర్గాల నుంచి తయారు చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు.
1: సార్, కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో తొలిసారిగా కులగణన చేపట్టింది కదా, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులుగా దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
0: స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఇవాళ బీసీ వర్గాల యొక్క డిమాండ్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొదటి నుంచి ఈ డిమాండ్ ఉంది. 1931లో చివరి ఈ యొక్క గణాంక వివరాల్లో కులాన్ని చేర్చి ఈ యొక్క లెక్కలు బ్రిటిష్ కాలంలో ప్రతి 10 సంవత్సరాలకు చేసినటువంటి ఈ యొక్క ప్రక్రియ 1931 చివరి ప్రక్రియ. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా నెహ్రూ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత దీనికి స్వస్తి పలికారు. అప్పటి నుంచి ఈ జనగణనలో కులాన్ని పొందుపరిచేటువంటి కాలాన్ని ఎత్తివేశారు. కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, ఇవాళ ఎస్సీ ఎస్టీలకు కులాల వారీగా ఆ యొక్క వివరాలు సేకరించే అవకాశం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం హోంశాఖ మంత్రుల ద్వారా ఈ యొక్క ప్రక్రియ మొదటిసారిగా ఈ సమాజంలో 50% పైగా ఉన్న బీసీల యొక్క చిరకాల కోరిక ఆ విధంగా గణాంక వివరాలు వచ్చినట్టయితే దానికి అనుగుణంగా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు, బడ్జెట్ లో వారికి కావలసినటువంటి మరి నిధులు కేటాయించడానికి దోదపడుతుందని చెప్పి మరి ఇచ్చినటువంటి ఆ యొక్క విన్నపాలు, విజ్ఞప్తులకు, డిమాండ్లకు నరేంద్ర మోడీ గారు స్పందించి మొన్న వారు ప్రకటించారు. 1931 తర్వాత ఇప్పుడు 2026లో ఏదైతే ఇవాళ సెన్సస్ జరుగుతున్నదో ఆ సెన్సస్ లో ఈ యొక్క కులాల వారీగా ఈరోజు ఖచ్చితంగా మరి గణాంక వివరాలు సేకరించడం జరుగుతుంది. అది మోదీ గారికి ఆ ఘనత దక్కుతూ ఉన్నది.
1: సరే, ఇప్పుడు ఎస్ఐఆర్ జరుగుతుంది, ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం దేశవ్యాప్తంగా. దానికి మీరు ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు పార్టీ తరఫున. మీరు దాని గురించి ఎస్ఐఆర్ అపోహలు కానీ దాని గురించి ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయండి.
0: ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అంటే మొత్తం ఓటర్ల ఈ యొక్క జాబితాను శుద్ధీకరణ చేయడం, ప్రక్షాళన చేయడం. ప్రతి 10 సంవత్సరాలకు ఈ జనాభా గణాంక వివరాలు చేపట్టిన తర్వాత ఓటర్ లిస్టులు కూడా ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేయాలి. చనిపోయిన వాళ్ళని ఓట్లను తొలగించాలి. మరి అనేక మంది ఉద్యోగరీత్యా, పిల్లల చదువుల రీత్యా గ్రామాల నుంచి, పల్లె నుంచి పట్టణాలకు వచ్చేవాళ్ళు పట్టణాలను నమోదు చేసుకొని పల్లెల్లో కూడా ఓట్లు కొనసాగుతూ ఈ రకంగా మల్టిపుల్ ఓట్సు, కొన్ని డూప్లికేట్ ఓట్సు, ఒకే వ్యక్తి ఒకే ప్రాంతంలో 2-3 చోట్ల వారు నమోదు చేసుకోవడం, ఎక్కడ కూడా దీని పట్ల మరి శుద్ధి జరగలేదు. కాబట్టి ఇది ఒక రాజ్యాంగ ప్రక్రియ. ఇది ప్రభుత్వంతో నిమిత్తం లేకపోయినప్పటికీ కూడా ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ నేతృత్వంలో జరిగేటువంటి ఈ ప్రక్రియ, దీనివల్ల వాస్తవంగా నేను ఉత్తరప్రదేశ్లో చూసినట్టయితే అక్కడ 1,500 కోట్ల ఓటర్లు అయితే ఇప్పుడు శుద్ధీకరణ తర్వాత దాదాపు 13 కోట్ల వరకు చేరింది. అంటే 48 లక్షల మంది చనిపోయిన వాళ్ళు, అంటే వాళ్ళ పేరు మీద కొంతమంది ఓట్లు వేసి ఉంటారు, ట్రాన్స్ఫర్ అయిపోయినారు అయినా వాళ్ళ పేర్లు కొనసాగుతున్నాయి, లేదా వ్యాపారం రీత్యా పట్టణాలకు వచ్చిన వాళ్ళు వాళ్ళవి కొనసాగుతున్నాయి. ఇట్లా మల్టిపుల్ ఓట్స్, డూప్లికేట్ ఓట్స్, చనిపోయిన వాళ్ళ ఓట్స్, బోగస్ ఓట్స్ అన్ని తీసివేయడం వల్ల ప్రక్షాళన జరిగింది. ఇవాళ మీరు చూస్తున్నారు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. బీహార్లో ఎన్నికలు జరిగినప్పుడు 65% ఓటింగ్ జరిగింది. నిన్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో మరి బెంగాల్లో 93% ఓటు పర్సంటేజ్ పోలైందంటే దాని ఉద్దేశం ఏంటంటే గతంలో 1,000 ఓట్లుంటే అందులో 600 పోలైతే 60% వచ్చేది. కానీ ఇప్పుడు మరి ఆ 1,000 ఓట్లకు బదులుగా ఎనిమిది వందల

0: లో 700కు మొత్తం ప్రక్షాళన తర్వాత ఆ లిస్టులో మిగిలితే ఇప్పుడు పోలైన దాంట్లో అదే 600 పోలైతే 90% కనబడుతుంది. కాబట్టి ఈ ప్రక్రియ అనేది అది రాజ్యాంగ ప్రక్రియ, ప్రభుత్వంతో మిగతా లేకుండా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘం ప్రతి 10 సంవత్సరాలకు చేసే ప్రక్రియ, దానికి ప్రభుత్వం సంబంధం లేదు. దీనివల్ల ఎందుకంటే అక్కడక్కడ ఈ ఓటర్ల పేర్లు నమోదు చేసుకొని చొరబాటుదారులు ఆధార్ కార్డు పొంది చివరికి ఓటర్గా నమోదు కావడమే కాదు పౌరసత్వాన్ని పొందుతున్నాడు. పౌరసత్వం పొందడం వల్ల ఈ యొక్క జనాభాలో డెమోగ్రఫీ మారిపోతుంది. అంతేకాకుండా ఆధార్ కార్డు పొంది ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకుని ప్రభుత్వం యొక్క రాయితీలు, ప్రభుత్వం యొక్క ఆర్థిక పరమైనటువంటి లాభాలు లేదా సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున చొరబాటుదారులు కూడా అందులో లబ్ధి పొందుతున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఇతర దేశాల నుంచి చొరబాడి ఇవాళ మన దేశంలో నివసిస్తూ మన దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు దక్కాల్సినటువంటి అన్ని రాయితీలు కూడా లబ్ధి కూడా వీళ్ళు పొందుతున్నారు. కాబట్టి ఈ ప్రక్రియ ద్వారా అది కూడా డిటెక్ట్ డిలీట్ అని డిపోర్ట్ వాళ్ళని గుర్తించండి, తీసివేయండి, మళ్ళీ పంపించండి. ఆ రకమైనటువంటి కార్యక్రమం ప్రక్రియ ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో దాదాపు 13 రాష్ట్రాల్లో పూర్తయింది. ఇప్పుడు 22 రాష్ట్రాల్లో రేపు చేపట్టబడుతున్న తెలంగాణలో కూడా వచ్చే నెల నుంచి ఇక్కడ కూడా ఎస్ఆర్ ప్రక్రియ జరగబోతుంది.
1: వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధన దిశగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?
0: నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ ఇవాళ ప్రపంచంలోనే మనకు ఇవాళ అభివృద్ధి చెందుతున్న దేశంగా ఆర్థికంగా ఒక స్థిరత్వంతో, ఒకవైపు ప్రపంచమంతా కూడా కరోనాతో అల్లాడిపోయింది, మరోవైపు యుద్ధాలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధం, ఏ రకంగా ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణంలో కూడా నరేంద్ర మోడీ గారు ఒక ముందు చూపుతున్న వ్యక్తి కాబట్టి మౌలిక సదుపాయాల మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టి దాదాపు గత బడ్జెట్లోనే 12 లక్షల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒకవైపు ఉపాధి కల్పించడమే కాకుండా అసెట్స్ క్రియేట్ చేయడం, దానివల్ల సంపద సృష్టి చేయడం వల్ల దేశం ఏ రకంగా ముందుకు పోతుందో ఇవాళ 4వ స్థానానికి ఆర్థికంగా వచ్చిందంటే నరేంద్ర మోడీ గారు ఈ రకంగా తీసుకున్న నిర్ణయాలనే సాధ్యమైంది. కాబట్టి ఇవాళ వికసిత భారత్ అన్నప్పుడు స్వయం సమృద్ధి సాధించాలి, విదేశాల యొక్క వస్తువుల మీద ఆధారపడకుండా స్వతహాగా మనమే, ఆత్మ నిర్భర్ భారత్ అన్నప్పుడు మనం స్వదేశీ వస్తువులనే వాడాలి, స్వదేశీలనే వస్తువులు తయారు కావాలి. ఇవాళ డిఫెన్స్ రంగంలో, రక్షణ రంగంలో కానివ్వండి, లేకపోతే ఏ రంగం చూసినా కానీ ఇవాళ పెట్టుబడులు పెరుగుతూ ఉన్నాయి. మనలో ఎక్కడ కూడా ఇవాళ ప్రతిభ కొరవత లేదు. మనలో ఉన్నటువంటి ఇవాళ యువతకు ఆ రకంగా ఉన్నటువంటి టాలెంట్ ఉపయోగం చేసుకొని పెద్ద ఎత్తున ఇవాళ భారతదేశమే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారిపోయింది. ఈ రకంగా అనేక వస్తువులు ఇవాళ తయారు చేయడంలో ముందుకొస్తున్నాం. ఇవాళ వందే భారత్ ఏవైతే ట్రైన్, బుల్లెట్ ట్రైన్, ఇంకొకటి ఏదైతే అహ్మదాబాద్ నుంచి బాంబేకు మరి మోదీ గారు దానికి శంకుస్థాపన చేశారో త్వరలో ప్రారంభమవుతున్నాయి. ఇవన్నీ కోచ్లు కూడా ఇప్పుడు స్వతహాగానే మన దగ్గరనే తయారవుతున్నాయి. నేను స్వయంగా పార్లమెంట్ సభ్యునిగా కలకత్తా వెళ్లి చూశాను, బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి ఆ యొక్క కోచ్ ఫ్యాక్టరీ తమిళనాడులో చూసాం. ఈ రకంగా రక్షణ రంగం సంబంధించిన, డిఫెన్స్ సంబంధించినటువంటి పరికరాలు లేదా రైల్వేకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి రైలు బోగీలు అత్యంత ఆధునికమైన పద్ధతుల్లో ఇవాళ తయారు చేయడమే కాకుండా విదేశాలకు పంపించేటువంటి, అందుకనే ఇవాళ మనము మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అండ్ మేక్ ఫర్ వరల్డ్, ఆ రకంగా ఇవాళ మోదీ గారి ఆలోచన విధానం అనుగుణంగా స్వయం సమృద్ధి సాధిస్తూ ఆత్మ నిర్భర్ భారత్ ఆ స్థాయికి ఎదుగుతున్నామంటే అది వారి యొక్క ముందు చూపు ఆలోచన.
1: సార్ లక్ష్మణ్ గారు, గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఆయన పర్యటనకు వస్తున్న ఈ పర్యటనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు, వాటి వివరాలు చెప్పండి.
0: ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వారు రాజకీయాలు అనేది ఎన్నికల వరకే పరిమితం. ఎన్నికల తర్వాత ఏ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారం ఉంది ప్రభుత్వం చూడకుండా అన్ని రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి సాధించినప్పుడే మనం వికసిత భారత్, అదే రకంగా అన్ని రంగాల్లో కూడా భారతదేశం ముందుకు పోతుంది. కాబట్టి బలహీనంగా ఉన్నటువంటి రాష్ట్రాలకు మనం ఎక్కడ కూడా విస్మరించకూడదు. ఈశాన్య రాష్ట్రాల్లో మీరు చూస్తున్నారు ఏ రకంగా ఇవాళ అభివృద్ధి చెందుతున్నాయి, పెట్టుబడులు కల్పిస్తా ఉన్నాం. గతంలో ఈశాన్య రాష్ట్రాలు ఉండే ప్రజలు వారు మేము భారతదేశస్థులం కాదు అనే భావన వల్ల కలిగి ఉండేది ఇవాళ మణిపూర్, మిజోరాం, సిక్కిం లాంటి ప్రజలు. కానీ ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత వారికి ఎయిర్పోర్ట్లు, రైల్వే లైన్స్, ఆ రకంగా ఎయిర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, వాటర్ కనెక్టివిటీ, చివరికి పొలిటికల్ కనెక్టివిటీ కూడా సాధించడం వల్ల వారు కూడా ఇవాళ గర్వంగా మేము భారతీయులు అని చెప్పుకుంటూ ఆ రకంగా మన ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు అవుతున్నాం. అందుకని ఇవాళ మోదీ గారు ఏ పార్టీ ఎక్కడ అధికారులను చూడకుండా తెలంగాణకు, మన రాష్ట్రానికి వస్తే ఈ 12 సంవత్సరాల్లో దాదాపు 15 లక్షల కోట్ల రూపాయల నిధులతో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఉదాహరణకు నేను చెప్పదలుచుకుంటే ఇవాళ ఈ రాష్ట్రంలో మరి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వేకి సంబంధించిన బడ్జెట్ ఆనాడు యూపీఏ హయాంలో చివరి బడ్జెట్ 886 కోట్ల రూపాయలు కేటాయిస్తే ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರು ಇದೇ ರೈಲ್ವೆ

0: ట్రైన్లు, వాళ్ళని బ్రాడ్ గేజ్ కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, కొత్త రైల్వే స్టేషన్లు కానివ్వండి, ఆధునీకరించడం కానివ్వండి, ఇవన్నిటికి కలిపి కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే తెలంగాణకు దాదాపు 8,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇవాళ రైల్వే లైన్లు మనం చూస్తున్నాం ఏ రకంగా, ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 750 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయిలో అది అభివృద్ధి చెందుతున్నది. నాంపల్లి రైల్వే స్టేషన్ 300 కోట్లతో దాన్ని పూర్తిగా ఇవాళ మళ్ళీ అభివృద్ధి చేస్తున్నారు. చర్లపల్లి టెర్మినల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద ఒత్తిడి పెరుగుతుంది, అది కేంద్రంగా ఉండడం వల్ల అని చెప్పి ఒకటి మళ్ళీ చర్లపల్లిలో టెర్మినల్ కేంద్రంగా ఏర్పాటు చేసి భారీ ఎత్తున అక్కడి నుంచి కూడా ఇవాళ అభివృద్ధి జరుగుతుంది. కొత్తగా 40 రైల్వే స్టేషన్ తెలంగాణలోనే ఈ ఆత్మ నిర్భర్ రైల్వే స్టేషన్ పేరు మీద పూర్తిగా ఆధునీకరించి కొత్తగా రైల్వే స్టేషన్ మెదక్లో, సిద్దిపేటలో, కొమురవెల్లికి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్, అక్కడ ప్రజలు ఇంతవరకు రైల్వే స్టేషన్ చూడలేదు. అటువంటి వాళ్ళకి వాళ్ళ వారికి ఒక అద్భుతంగా భావిస్తారు రైళ్లు వాళ్ళ ఊళ్ళో మించి పోతా ఉంటే, అది నరేంద్ర మోడీ గారు ప్రయత్నం. ఆ రకంగా చూసినట్టయితే ఒక తెలంగాణలో ఆదివాసి గిరిజనులు ఎవరైతే ఆరాధ్య దైవంగా భావించేటువంటి సమ్మక్క సారక్క వాళ్ళ పేరు మీద ఇవాళ ఏదైతే ఒక కొత్తగా 1,100 కోట్ల రూపాయలతో ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేశారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఈ దేశంలో 5 మాత్రమే ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఆసుపత్రులు, అంటే అత్యంత ఆధునికమైనటువంటి అన్ని రంగాల్లో స్పెషలైజ్ ఉన్నటువంటి హాస్పిటల్స్, అటువంటిది ఇవాళ 25 పైగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, మన రాష్ట్రానికి కూడా బీబీనగర్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఈ రకంగా వారు మరి మూతబడ్డటువంటి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని 6,000 కోట్ల రూపాయలు వెచ్చించి మళ్ళీ తిరిగి తెరిపించాడు, ఉపాధి కల్పించాడు రైతులకు. ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు, దక్షిణాది రైతులకు ఇవాళ అక్కడ వారు ఫర్టిలైజర్ సరఫరా చేసే స్థితికి ఇవాళ వారు తీసుకొచ్చారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇవాళ హన్మకొండలో, వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మాణం, అదే రకంగా పసుపు బోర్డు రైతుల కోసం ప్రత్యేకంగా ఒక బోర్డు నిజామాబాద్లో ఏర్పాటు చేయడం, ఆ రకంగా అనేకమైనటువంటి మరి కార్యక్రమాలతో పాటు దాదాపు 15,00,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టులు, నేషనల్ హైవేస్ జాతీయ రహదారులకు 1,60,000 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణలో మొత్తం స్వాతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే వరకు 2,500 కిలోమీటర్ రోడ్లు నిర్మాణం అయితే, ఈ 10 సంవత్సరాల కాలంలోనే అదనంగా 2,500 కిలోమీటర్ జాతీయ రహదారులు నిర్మించి 5,000 కిలోమీటర్లతో ఇవాళ తెలంగాణకు జాతీయ రహదారులు, నేషనల్ హైవేస్ రోడ్వేస్, ఈ ప్రాజెక్టులు మే 10వ తేదీ నాడు మోదీ గారు అయితే 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత వారు బాధ్యత చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఇవాళ మళ్ళీ తెలంగాణకు వస్తున్నాడు, హైదరాబాద్కు వస్తున్నాడు. ఈ సందర్భంలో దాదాపు 7,823 కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి పనులకు వారు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. జహీరాబాదు ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ 2,360 కోట్లు, అదే రకంగా నేషనల్ హైవే 4 లేనింగ్ నేషనల్ హైవే రోడ్ గుల్బర్గ్ నుంచి మహబూబ్ నగర్ వరకు, దాదాపు హైదరాబాద్ నుంచి పనాజీ స్టేషన్ వరకు 3,175 కోట్లు. జోగులాంబ అమృత్ భారత్ స్టేషన్, అదే రకంగా హఫీజ్పేట రైల్వే స్టేషన్, ప్రధానమంత్రి మిత్ర మెగా టెక్స్టైల్స్ పార్క్, దేశవ్యాప్తంగా 5వ మెగా టెక్స్టైల్స్ పార్కులు మంజూరు చేస్తే అది అందులో ఒకటి మన తెలంగాణకు ఇవ్వడం జరిగింది 200 కోట్లతో. అదే రకంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ POL టెర్మినల్ మల్కాపూర్ హైదరాబాద్ తెలంగాణ IOCL సంబంధించి, అదే రకంగా కాజీపేట విజయవాడ ట్రిప్లింగ్, కాజీపేట బైపాస్ లైన్, పెద్దపల్లి బైపాస్, చివరికి ఆర్మో నుంచి నిజామాబాద్ సెక్షన్ కు, ఈ రకంగా రైల్వే మొత్తం కలిసినట్టయితే 7,823 కోట్లు. ఇంకా ఎయిమ్స్ పూర్తి కాలేదు కాబట్టి అది ప్రారంభించడానికి ఇంకా నోచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కారం చేసినట్టు ఇంకా అనేక ప్రాజెక్టులు ఇవాళ కేంద్రం మంజూరు చేసింది, దాన్ని కూడా రాష్ట్రం కూడా సహకరించి ఇంకా ముందుకు తీసుకుపోయినట్టయితే అనేక ప్రాజెక్టులు తెలంగాణకు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా నరేంద్ర మోడీ గారు తెలంగాణకు అభివృద్ధి పనులతో పాటు పేదల సంక్షేమం కోసం కూడా అనేకమైనటువంటి పథకాలు వాళ్ళు ఇక్కడ కల్పిస్తున్నారు. వారి రాక సందర్భంగా తెలంగాణ ప్రజలు ఒక నూతన ఒక ఉత్సాహము, ఒక భరోసా వారికి కలుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ రాక కోసం కూడా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు.
1: సరే, ఇప్పుడు ప్రధానమంత్రి గారి పర్యటన తర్వాత ఇంకా కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయబోతుందా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ?
0: తప్పకుండా. ఇవాళ తెలంగాణ కావాల్సినటువంటి ఐటీ హబ్గా ఇవాళ మారుతుంది తెలంగాణ, హైదరాబాద్. దానికి కావాల్సినటువంటి వసతులు సదుపాయాలు కల్పించినవి కాకుండా పెద్ద ఎత్తున ఇంకా అనేకమైనటువంటి మెట్రో ట్రైన్స్ కానివ్వండి లేదా MMTS కానివ్వండి, దీని కూడా నిధులు కేటాయిస్తున్నారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలకు అవసరాలు ఏమైతే ఉన్నాయంటే తీర్చడానికి ఇవాళ పార్లమెంట్ సభ్యులుగా మేము సిద్ధంగా ఉన్నాం, నరేంద్ర మోడీ గారు దృష్టి తీసుకెళ్లి వాటిని మంజూరు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలు నిశ్చింతంగా మీరు ఏ విశ్వాసం నమ్మకంతోనైతే ఇవాళ నరేంద్ర మోడీ గారు చూస్తున్నారో ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారులను చూడకుండా తెలంగాణ సమగ్ర అభివృద్ధి వికసిత భారత్ అంటే భారతదేశ సమగ్ర అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విశ్వసించే వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఆత్మ నిర్భర్ భారత్ నుంచి కులగణన వరకు, నారీ శక్తి నుంచి తెలంగాణ అభివృద్ధి వరకు ఎన్నో కీలకమైన అంశాలపై డాక్టర్ కె లక్ష్మణ్ గారు మనతో తమ అనుభవాలను, అభిప్రాయాలను, కేంద్ర ప్రభుత్వ కార్యాచరణను మనతో పంచుకున్నారు. వెనుకబడిన వర్గాల జీవితాల్లో వెలుగు నింపాలన్న సంకల్పంతో సామాన్యుల కోసం పనిచేస్తున్న ఆయన సేవలకు ఆకాశవాణి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. డాక్టర్ లక్ష్మణ్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం ఆకాశవాణి శ్రోతలకు స్ఫూర్తిదాయకంగా ఉందని భావిస్తున్నాం. ధన్యవాదాలు డాక్టర్ లక్ష్మణ్.
1: ధన్యవాదాలు మీకు, మీ ద్వారా ఆకాశవాణి శ్రోతలందరూ కూడా నమస్పూర్వకమైనటువంటి ధన్యవాదాలు.
2: మీరింతవరకు కేంద్ర ప్రభుత్వ విధానాలు, అభివృద్ధికి సోపానాలు అనే అంశంపై బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, బీజేపీ పార్లమెంట్ బోర్డు సభ్యులు శ్రీ డాక్టర్ కె లక్ష్మణ్ గారితో ప్రత్యేక సంభాషణ విన్నారు. సంభాషించిన వారు శ్రీ గోపగోని సప్తగిరి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.

ಆಲ್ ರೈಟ್, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్చి ప్రవలిక. మరి మంచి కాలేజ్ టైం తర్వాత, కాస్త బ్రేక్ తర్వాత వీఆర్ బ్యాక్ అగైన్ కదా. సో ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో చాలామంది ఉన్నారు, ఇంకా ట్రాఫిక్లో స్ట్రక్ అయిన వాళ్ళు ఇంకా ఉన్నారు. సో ఎవరైతే రోడ్ల మీద ట్రావెల్ చేస్తున్నారో, ప్లీజ్ కైండ్లీ ఫాలో ట్రాఫిక్ రూల్స్, బికాస్ ట్రాఫిక్ రూల్స్ మనల్ని కంట్రోల్ చేయడానికి మాత్రమే కాదు, మన సేఫ్టీ కోసమే అని ఇది రియలైజ్ అయిన రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతారు కదా. సో పీపుల్ హూ ఫాలో ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా చాలా సేఫ్గా ఇంటికి వెళ్తారు. ఎస్, మరి ఎవరైతే ఫాలో అవ్వట్లేదో ఖచ్చితంగా భయపడుతూ ఇంటికి వెళ్తారు. కాబట్టి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ రిమెంబర్ దట్ సంబడీ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ, యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ డౌన్ దేర్. సో రిమెంబర్ అండ్ ప్లీజ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్ అందరి సేఫ్టీ కోసం కదా. ఎస్, మరి ఇంతకీ డిన్నర్ చేశారా? 8:30 అవుతుంది కదా, ఆల్వేస్ ఐ రిమైండ్ యూ. సో ఎర్లీ డిన్నర్ చేసిన వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు. సో ఎవరైతే డిన్నర్ డిస్టర్బ్ చేసుకొని అస్తవ్యస్తంగా తింటారో వాళ్ళకే హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట. ఇప్పుడు బాగానే ఉంటారమ్మా, ఇప్పుడు బాగానే అనిపిస్తుంది,

తర్వాత అన్ని స్టార్ట్ ద ట్రబుల్ అనమాట. ఎస్, మరి మన సిటీలో, సిటీ హైదరాబాద్ సిటీ అనగానే మనకు ఒక ఫీల్ ఎందుకు వస్తుందంటే దిస్ ద బెస్ట్ ప్లేస్ టు లివ్. ఫస్ట్లీ అందరికీ చాలా కన్వీనియంట్ వెదర్ కండిషన్స్ ఉన్న ప్లేస్ ఇది. ఉండటానికి చాలా కంఫర్టబుల్ స్పేస్ ఉంటుంది ఇక్కడ, బికాజ్ మిగతా సిటీస్తో కంపేర్ చేస్తే స్పేస్ కన్స్ట్రెయింట్ అనేది మనకి సిటీ హైదరాబాద్ సిటీకి లేదన్నమాట. సో ఇట్స్ వెరీ వెరీ కంఫర్టబుల్ సిటీ కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ స్పెషలీ చెప్పాలంటే హైదరాబాద్లో ఆల్మోస్ట్ 50% వరకు నాన్ లోకలైట్సే ఉంటారు. If at all you see, because of the development of the companies, career-wise, whatever it may be, ఇక్కడ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చాలా చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా పీపుల్ లవ్ టు స్టే బ్యాక్ ఇన్ హైదరాబాద్. నాట్ జస్ట్ విజిటింగ్ బట్ లివింగ్ హియర్ ఇస్ డెఫినెట్లీ గుడ్. అందువల్లే కదా అందరూ వస్తున్నారు కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ కూడా పెరిగిపోతుంది కదా. బట్ యు నో, లెట్స్ గో బ్యాక్ ఇన్ టు ద హిస్టరీ ఆఫ్ హైదరాబాద్. ఎస్, హమారే సిటీ కా షాన్ ఆర్ హమారే హైదరాబాదీస్ కా ప్యార్ కి నిషాన్ తాజ్మహల్ నహీ హై బాస్, మినారోం కా ప్యారా చార్ మినార్ హై. మరి హైదరాబాద్ గురించి ఇంత మాట్లాడుకున్నప్పుడు చార్ మినార్ గురించి తీయకుండా ఎలా మాట్లాడతాను? 100%. మరి చార్ మినార్ అందరికీ అలవాటైపోయిన ప్లేస్, ఇక్కడున్న వాళ్ళకి, మరి ఎవరైతే సరికొత్తగా వచ్చిన వాళ్ళకైతే చార్ మినార్ డెఫినెట్గా మస్ట్ విజిట్ ప్లేస్ అన్నమాట. మరి చార్మినార్ మాది మనది అంతే, అది దా మన బ్రాండ్ హైదరాబాద్కి కదా. మరి అది మన హైదరాబాద్ సిగ్నేచర్ కూడా. మరి వన్స్ వీ థింక్ అబౌట్ చార్మినార్, ఒక ఓల్డ్ వైబ్స్ వచ్చేస్తాయి మనకి, ఒక నిజామీ స్టైల్ ఫుడ్ గుర్తొచ్చేస్తుంది, అండ్ అక్కడ షాపింగ్ గుర్తొచ్చేస్తుంది, అండ్ సో మచ్ ఆఫ్ హిస్టరీ అండ్ హెరిటేజ్ ఆఫ్ హైదరాబాద్ మనకి గుర్తొచ్చేస్తుంది. మీకు గుర్తొచ్చేసింది కదా, అయితే అందులో ఉన్న స్టోరీ ఏంటో నేను చెప్తా. మీరు మాత్రం వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ విత్ మీ ఆర్జీ ప్రభలికా, బికాస్ దిస్ ఇస్ తెలంగాణం అట్ 8:30. ఎస్, స్టే ట్యూన్.

నాలుగు స్తంభాల అద్భుతం మన చార్మినార్. చార్మినార్స్ ఉన్నాయి కాబట్టి అది చార్మినార్ అయింది. దాట్స్ హౌ ద నేమ్ కేమ్. మరి ఇదొక స్పెషల్ మాన్యుమెంట్ మన సౌత్ ఇండియాలో అండ్ స్పెషలీ మన హైదరాబాద్లో. మన హైదరాబాద్కి ఒక సింబల్, ఒక సిగ్నేచర్, ఒక ల్యాండ్ మార్క్ అంటే ఇట్ ఇస్ చార్మినార్ కదా. ఎస్, మరి ఇప్పటికీ దాన్ని చూడడానికి ఎంతోమంది వస్తూ ఉంటారు అండ్ ఇక్కడున్న వాళ్ళకు కూడా అది చాలా చాలా ఫేవరెట్ ఆఫ్ కోర్స్. అయితే దీని చరిత్ర 1591లో స్టార్ట్ అయింది తెలుసా. ఇట్ గాట్ స్టార్టెడ్ ఇన్ 1591 అండ్ 1591లో దీన్ని నిర్మించబడిన ఈ ల్యాండ్ మార్క్ హైదరాబాద్కు చిహ్నంగా ఉంది. అండ్ ఈ సుదీర్ఘ ఆల్మోస్ట్ 400 ఇయర్స్ ఆఫ్ చరిత్ర ఉంది కదా దీనికి. మరి దీనికి సంబంధించిన ఎన్నో స్టోరీస్ కూడా ఉన్నాయన్నమాట. దీనికి చారిత్రకంగా, మతపరంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మాన్యుమెంట్ అని కూడా చెప్పచ్చు. అయితే హైదరాబాద్లో ఎన్నో ఎన్నో స్పెషల్ ప్లేసెస్ ఉన్నాయి. అయితే డెఫినెట్గా మన చార్మినార్ అనేది ఒక ఖచ్చితంగా ద బిగ్గెస్ట్ వన్ అండ్ అది మన హైదరాబాద్కి ఒక సింబాలిజం అని చెప్పచ్చు. అయితే 1591 ప్రాంతంలో మన నగరంలో ప్లేగ్ వ్యాధి విపరీతంగా పెరిగిపోయిందంట. అయితే అప్పుడు మొహమ్మద్ కులీ కుతుబ్ షా గారు ఈ వ్యాధి కనుక పోతే ఒక అద్భుతమైన కట్టడాన్ని కట్టిస్తాను అనేసి మొక్కుకున్నారనమాట. మరి ఆ మొక్కు తీర్చుకోవడమే ఈ చార్మినార్ అనేసి స్టోరీస్ ఉన్నాయన్నమాట. ఎస్, అండ్ కేవలం రాళ్ళు సున్నం మాత్రమే కాదు చార్మినార్ అంటే, ఇదొక మ్యాథమెటికల్ వండర్ అని కూడా చెప్పచ్చు. మరి ఇండో ఇస్లామిక్ స్టైల్లో కట్టిన ఈ కట్టడంలో 4 మినార్లే కాదు, పైన ఒక చిన్న మసీద్ కూడా ఉందన్నమాట. ఎస్, దాట్స్ హౌ దీన్ని చాలా చాలా అద్భుతంగా నిర్మించారు. అండ్ ఆర్కిటెక్చరల్లీ కూడా ఇట్స్ సో బ్యూటిఫుల్. మనం దగ్గర నుంచి చూస్తే యాక్చువల్లీ మన వాళ్ళు ఏ మాన్యుమెంట్నైనా ఒక అద్భుతం కింద క్రియేట్ చేస్తారు కదా, వాళ్ళ పేర్లు రాసేసి. అలా చిన్న చిన్న స్పాయిలేజెస్ ఉన్న వాటిని కొంచెం కరెక్షన్స్ అయితే మనం చేస్తున్నాం, కానీ ఇఫ్ యు సీ ఆర్కిటెక్చరల్లీ ఇట్స్ సో బ్యూటిఫుల్ అనమాట. అంటే మాన్యుమెంట్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉంటాయి కదా, అండ్ అప్పటి 1500s ఆర్కిటెక్చర్ మొత్తం మనకి కనిపించేస్తుంది అనమాట. సో ఈ కట్టడాన్ని సంరక్షిస్తున్న మన ఆర్కియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లైక్ ASI దాని రికార్డులలో ఇది పేర్కొనింది అనమాట. లైక్ చార్మినార్ ఇస్ ద బ్యూటిఫుల్ మాన్యుమెంట్ అండ్ దాన్ని సంరక్షిస్తున్నారు. అండ్ దాట్స్ హౌ ASI వాళ్ళు చేస్తున్న థింగ్ అనమాట. ప్రతి ఒక్క మాన్యుమెంట్ని వాళ్ళు కాపాడుతున్నారు బికాజ్ ఎంతమంది పబ్లిక్ వస్తే, బికాజ్ వీ టెన్ టు ఏదైనా కొత్త ఐ మీన్ గొప్ప స్మారక చిహ్నం ఉంటే దాని మీద మన పేర్లు కనిపించాలి, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ పేర్లు మనం వెతుక్కొని చూసుకోవాలి అన్న ఉత్సాహం మనకు ఉంటుంది. బట్ సమ్వేర్ వీఆర్ డెఫినెట్లీ స్పాయిలింగ్ ద మాన్యుమెంట్ దట్ వే అనమాట. దాని మీద రాళ్ళతో రాసేసి, దాన్ని స్క్రాచ్ చేసేసి వీఆర్ రియలీ దాని క్వాలిటీని డిజేబుల్ చేసేస్తున్నాం అనమాట. సో దాట్స్ హౌ మనకి చార్మినార్ చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ మరి చార్మినార్ గురించి చాలా చాలా మాట్లాడుకుందాం. మరి వింటూనే ఉండండి.

హైదరాబాద్ కి షాన్ చార్ మినార్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇన్ ఆర్ తెలంగాణం కాన్సెప్ట్. ఎస్, అయితే చార్మినార్ని మనం చూసాం, చార్మినార్ ఎప్పుడు కట్టారో తెలుసుకున్నాం. అయితే చార్మినార్ గురించి మీకు తెలియని ఒక సీక్రెట్ చెప్పనా? సీరియస్గా, చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అయితే చార్మినార్ నుండి గోల్కొండ ఫోర్ట్కి ఒక సీక్రెట్ అండర్గ్రౌండ్ టన్నల్ ఉందని ఒక టాక్.

అది ఎవరికైతే చరిత్ర తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు అనమాట. ఎస్, అండ్ అయితే ఎమర్జెన్సీలో సుల్తాన్ తప్పించుకోవడానికి ఎప్పుడన్నా వార్ ఇలాంటివి ఉన్నప్పుడు అలాంటి సందర్భాల్లో ఒక సీక్రెట్ టనల్ అనమాట, ఫర్ ఎస్కేప్ జోన్ లాంటిది కట్టారనమాట. ఇట్స్ అన్ అండర్ గ్రౌండ్ టనల్. మరి ఆ టనల్ ఎక్కడుందో ఇప్పటికీ మనకి తెలీదు. అయితే ఈ టనల్ చార్మినార్ నుంచి గోల్కొండ ఫోర్ట్కి కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. సో సమ్వే గోల్కొండ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి గైడ్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో, బట్ నిజంగా అది కూడా తెలియని వాళ్ళకి ఇప్పటికీ అది సీక్రెట్గానే ఉండిపోయిందనమాట. సమ్వేర్ ఎక్కడుంది, ఇది ఏంటి అనేసి ఇంకా స్టిల్ జనాలకి తెలియదు అనమాట. బట్ దట్స్ అ అండర్గ్రౌండ్ సీక్రెట్ అని చెప్పచ్చు అబౌట్ దిస్. అండ్ అంతేకాదు, మనకి చార్మినార్ ఇస్ ద మెయిన్ సిటీ అనమాట. అప్పట్లో ఇట్స్ అ వెరీ సెంటర్ ఆఫ్ ద సిటీ కింద చార్మినార్ని కట్టారు, అండ్ ఇట్స్ ద సిటీస్ అట్రాక్షన్. ఇంకా ఇప్పటికీ సిటీ అట్రాక్షన్ అనేసి చెప్పచ్చు. బట్ స్టిల్ సిటీ అలా పెరుగుతూ పెరుగుతూ న్యూ సిటీ అయిపోయింది. మనకి సైబరాబాద్ అయింది కాబట్టి సమ్వేర్ జనాలు చాలా స్ప్రెడ్ అవుట్ అయిపోయారు. బట్ చార్మినార్ కన్స్ట్రక్షన్ ఎక్కడైతే జరిగిందో దట్ యూస్ టు బీ ద హార్ట్ ఆఫ్ ద సిటీ అనమాట. ఎస్, అండ్ అంతేకాదు వాస్తుశాస్త్ర ప్రకారం కూడా చిన్న మిస్టేక్ కూడా లేకుండా పర్ఫెక్ట్ మ్యాథ్ అండ్ జామెట్రీతో కట్టారంట చార్మినార్ని. ఎస్, సో అందుకే 400 ఇయర్స్ అయినా ఇంకా గట్టిగా నిలిచింది అంటే మామూలు విషయం కాదు కదా. ఎస్, మరి ఒక మంచి పాట ఇచ్చేస్తుంది, ఇంకా బోల్డ్ అనే విశేషాలు చెప్తా. వింటూనే ఉండండి 101.9 విత్ మీ ఆర్జీ ప్రభులిక.

మన సిటీ అసలు పడుకోదేమో అనిపిస్తుంది కదా. ఎస్, అసలు హైదరాబాద్ నెవర్ స్లీప్స్. రౌండ్ ది క్లాక్ మీకు జనాలు కనిపిస్తూనే ఉంటారు రోడ్ల మీద, అండ్ ఎక్కడో దగ్గర హ్యాపెనింగ్గా మనకి ఇడ్లీ దోశ కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇలా నైట్ లైఫ్లో తిరిగే వాళ్ళ కోసం అట్లీస్ట్ కొంచెం ఫుడ్ అవైలబుల్గా ఉండాలి కదా. సో అలా 24/7 మనకి ఫుడ్ అవైలబిలిటీ మన హైదరాబాద్లో ఉంటుంది. అండ్ వాట్ నాట్, నైట్ లైఫ్ ఇన్ హైదరాబాద్ అంటే కమ్సే కమ్ మనం చార్మినార్ వెళ్ళాల్సిందే కదా. మరి మీరు వర్క్ వైజ్ మీరు ఎక్కడన్నా ఉండండి, బట్ నైట్ లైఫ్లో అలా ఒక రైడ్ వేయాలి అంటే చాలామంది చార్మినార్కే ఖచ్చితంగా ఓటేస్తారు. ఎస్, చార్మినార్కి వెళ్ళి అక్కడ అలా చార్మినార్ని లైటింగ్లో చూస్తూ ఇరానీ చాయ్ తాగుతూ ఉస్మానియా బిస్కెట్తో పాటు అలా చూస్తూ తింటే అసలు ఆ మజా ఓన్లీ హైదరాబాదీస్కే తెలుసు. ఎస్ కదా. ఎస్, మరి మీకున్న ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఖచ్చితంగా చార్మినార్ని స్పాట్ పెట్టుకొని నైట్ లైఫ్ తిరిగే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కదా. బికాజ్ చార్మినార్ ఇస్ అ వైబ్ ఫర్ ఎవ్రీబడీ. మరి ఇక్కడ మాన్యుమెంట్ని చూడటమే ఒక అన్న కాదు, మరి ఇక్కడ చాలా మోస్ట్ హ్యాపెనింగ్గా ఒక బ్యూటిఫుల్ షాపింగ్ స్పేస్ ఇది. అంటే ఎవరికైనా పెళ్ళిళ్ళు ఫిక్స్ అయిపోయినా కానీ అమ్మాయిలకి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంగిల్స్ షాప్ చేయాలి అంటే చార్మినార్ ఇస్ ద అడ్డా ఫర్ షాపింగ్ అని చెప్పచ్చు. మరి అక్కడ మనకి దొరికే గాజులు వెరైటీస్ ఇంకెక్కడ చెప్పాలంటే ప్రపంచంలో ఎక్కడ అన్ని వెరైటీస్ దొరకకపోవచ్చు. ఎస్, అండ్ సో చార్మినార్ ఇస్ ద అడ్డా ఫర్ నైస్ షాపింగ్ అండ్ స్పెషలీ ఫర్ ద బ్యాంగిల్స్. మనకి లార్డ్ బజార్ ఉంది కదా, చుడీ బజార్, దట్స్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ దాట్ అనమాట. అండ్ హైదరాబాద్ ఇస్ ఫేమస్ ఫర్ పర్ల్స్. మరి ఆ పర్ల్స్ హైదరాబాద్ కిషా అండ్ చార్మినార్ దగ్గర చాలా అద్భుతమైన పర్ల్స్ దొరుకుతాయన్నమాట. అండ్ సెమీ ప్రెషస్ స్టోన్స్, ఇవన్నీ జ్యువెలరీస్ మనకు అక్కడ దొరుకుతాయి. అండ్ ఇత్తడి ఇంకా సిల్వర్ ఐటమ్స్కి కూడా ఈ ప్లేస్ చాలా చాలా ఫేమస్. అండ్ అత్తర్స్ విచ్ ఆర్ ద పర్ఫ్యూమ్స్, చాలా చాలా దేశీ పర్ఫ్యూమ్స్ మనకి చార్మినార్ దగ్గర దొరుకుతాయి. సో అక్కడ షాప్ చేసే వాళ్ళందరికీ దిస్ ద ఫెస్టివల్ ప్లేస్ అని చెప్పచ్చు. మరి ఎస్పెషలీ అమ్మాయిలకి షాపింగ్ అనగానే చార్మినార్ అనగానే పెద్ద షాపింగ్ అడ్డా అని చెప్పచ్చు. అండ్ ఫుడ్ లవర్స్కి అయితే ఇరానీ చాయ్ అండ్ ఉస్మానియా బిస్కెట్స్, హైదరాబాదీ బిర్యానీ, అండ్ రంజాన్ సీజన్లో అయితే హలీమ్ ద బెస్ట్ చార్మినార్ దగ్గరే దొరుకుతుంది, దాట్ ఈస్ అన్డౌటెడ్లీ. అండ్ ఇక్కడ దొరికే స్పెషల్ నిజామీ స్టైల్ డెజర్ట్స్ కానీ, అండ్ దిస్ ఇస్ ఇదంతా ఒక నాస్టాల్జియా ఆఫ్ హైదరాబాద్ అని చెప్పచ్చు. మనకి సిటీలో అన్ని రకాల క్యూజీన్స్ అవైలబుల్గా ఉంటాయి, బట్ చార్మినార్ ఇస్ ద యాక్చువల్ ప్లేస్ ఫర్ హైదరాబాదీ ఫుడ్ ఐ కెన్ సే. అండ్ ఎస్, మరి ఇక్కడ ఫోటోగ్రఫీ కోసం కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు, బికాజ్ అంత పెద్ద మాన్యుమెంట్, అంత బ్యూటిఫుల్ మాన్యుమెంట్ దగ్గర ఫోటో దిగాలి అనేసి ఎవరు అనుకోరు చెప్పండి. ఎస్, మరి ఆన్ ది హోల్ చార్మినార్ ఇస్ నాట్ జస్ట్ మాన్యుమెంట్ బట్ ఇట్స్ రియలీ అ సోల్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పచ్చు. దాన్ని చూస్తే మనకు ఒక చరిత్ర గుర్తొస్తుంది, అండ్ ఆర్కిటెక్చరల్ వండర్ ఇట్ ఇస్. సో మనకి ఒక ఐడెంటిటీ, చార్మినార్ ఇస్ అన్ ఐడెంటిటీ ఫర్ ఎవ్రీ హైదరాబాద్ ఐ షుడ్ సే. మరి ఈసారి ఎవరికన్నా మీకు ఇప్పటివరకు అసలు చార్మినార్ చరిత్ర ఏంటి అని అనుకుని ఉంటారు, మరి ఈరోజు విన్నారు కదా. సో వన్స్ అగైన్ ఇఫ్ యూ విజిట్ చార్మినార్ ఈ చరిత్ర అంతా గుర్తొచ్చేస్తుంది, రైట్ ఫ్రమ్ 1591. మరి ఒక ప్లేగ్ వ్యాధి రావటం వల్ల అది వెళ్ళిపోతే ఖచ్చితంగా ఈ కట్టడాన్ని కడతాను అనేసి అప్పుడున్న రాజు అనుకోవడం ఏంటి, కట్టడం ఏంటి, అండ్ ఇప్పటికీ అది అద్భుతంగా మన హైదరాబాద్లో అలా ఒక చరిత్రను చెప్తూ, అలా ఇట్స్ అ గేట్ వే ఆఫ్ సౌత్ అని చెప్పచ్చు చార్మినార్ ఇట్ ఇస్. సో 435 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ వీ హ్యావ్ ఇన్ అవర్ సిటీ, ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సిటీ, దట్ ఇస్ చార్మినార్. మరి ఈరోజు చార్మినార్ గురించి తెలుసుకున్నాం కదా, ఖచ్చితంగా మీకు కుదిరినప్పుడల్లా విజిట్ వేస్తూ ఉండండి, బికాస్ అది మన దిల్ హై హైదరాబాద్, మన చార్మినార్ మన దిల్ లాంటిది అనమాట హైదరాబాద్.

whiskey. Yes. Narivedh, there's no one I wanted to talk so many things with you. కానీ ఇంకా అస్సలు ఎంతసేపు మాట్లాడతా ప్రభులిక, 3.5 hours అయిపోయింది అన్నట్టు టైం నా వైపు చూస్తూనే ఉంది. బట్ ఐ వాంటెడ్ టు టాక్ మోర్ అండ్ మోర్. బట్ ఎస్, నెక్స్ట్ షోలో ఇంకా మాట్లాడుకుందాం బోల్డ్ అని పాటలు మాటలు. అండ్ విత్ దిస్ న్యూ షో ప్యాటర్న్స్ అగైన్ వీ గాట్ కనెక్టెడ్ త్రూ ది కాలేజ్ టైమ్. సో మళ్ళీ నెక్స్ట్ షోలో బోల్డ్ అని మాటలు పాటలు అండ్ సూపర్ హిట్ మల్టీ లింగ్వల్ సాంగ్స్ మనం వింటున్నాం 6 to 7 ఇన్ జెన్జీ, 7 to 8 ఇస్ ద కాలేజ్ టైమ్. 8 to 9:30 వరకు మనం తెలంగాణ అనే స్పెషల్ కాన్సెప్ట్తో మనం హైదరాబాద్ స్పెషల్ ప్లేసెస్ థింగ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో దిస్ ద న్యూ కాన్సెప్ట్ ఆన్ ఈవినింగ్ షోస్ నవడేస్. సో ఎంజాయ్ దీస్ న్యూ ప్యాటర్న్స్ అండ్ న్యూ మ్యూజిక్, న్యూ కాన్సెప్ట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి, బికాస్ న్యూనెస్ వీ లవ్ ఇట్ కదా. Yes, so this is your RJ Pravlika signing off for today. Take care, bye-bye, keep smiling, and love you, Hyderabad.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 2324